ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 9వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 49 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఉద్వేగం, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో అనుకూలమైన పంటలపై ఎల్లినో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత గారు అందించే వివరాలు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక. నివేదిక అందిస్తారు శ్రీ బి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో మేలుకొలుపు డాక్టర్ సుచరిత గారి కథానిక. అనంతరం ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్కి సమస్య వస్తే, ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యంగార్ వీణావాద్యం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బి నాగపద్మప్రియ గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ పి కౌండిన్య వయలిన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం. 11:30 హిందుస్థానీ

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై కసన్న గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే హార్మోనియం, శ్రీ సిహెచ్ రఘునాథ్ తబల, శ్రీ ఎం నరహరి తాన్పురా. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు, 2:30 నిషేగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపదం సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ, మందహెచ్చుల కథ వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువుల కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారు అందించే వివరాలు. అనంతరం చెరుకు కంది పంటలలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాకా విషయ హై. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం నాదస్వరం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:45 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: Ashwini Lohani said the Nehru Planetarium has emerged as one of the leading planetariums in the country, equipped with state-of-the-art facilities to promote scientific temper and inspire curiosity among students, youth and the public. The Union Ministry of Women and Child Development will launch the 9th National Nutrition Month 2026 in Varanasi today. Union Women and Child Development Minister Annapurna Devi will launch the campaign at Rudraksh Convention Centre in the presence of Chief Minister Yogi Adityanath. The campaign will be conducted throughout the month of September in Anganwadi centres, schools, panchayats and homes across the country with community participation. This year, the theme of National Nutrition Month is Our Anganwadis, Our Responsibility. Uttar Pradesh government has enhanced the honorarium for Anganwadi workers and helpers. State government has issued an order in this regard. As per the order, an additional increase of 4,000 rupees per month has been made in the state share of Anganwadi workers and 2,000 rupees per month in the state share of helpers. Following this revision, Anganwadi workers will receive a total honorarium of 12,000 rupees per month, while helpers will receive 6,000 rupees per month. Defence Minister Rajnath Singh has said that India will always stand firmly with Sri Lanka in times of crisis, underlining that the relationship between the two countries is based on shared history, culture and faith. Mr. Singh arrived in Colombo yesterday on his maiden three-day visit to hold talks with Sri Lanka's top leadership. He made the remarks during an interaction with the Indian diaspora. He said both nations share close cultural and civilizational ties, which have provided a strong foundation for the growth of the bilateral relationship. Chief of the Naval Staff Admiral Krishna Swaminathan will be on an official visit to Australia and New Zealand beginning today. During the visit, Admiral Swaminathan will hold bilateral discussions with the senior leadership of the Royal Australian Navy and engage with senior Australian defence leadership. He will also visit key operational and training establishments and interact with personnel of the Royal New Zealand Navy and officers undergoing professional military education. In New Zealand, the Chief of the Naval Staff will hold discussions with the senior leadership of the Royal New Zealand Navy and engage with senior New Zealand defence leadership. The engagements will focus on further strengthening operational interaction, information sharing, training and professional exchanges between the two navies. Indian para-archers will be in the hunt for multiple medals at the World Archery Para Series in Ahmedabad today as they compete in several gold and bronze medal matches across different events. In the para-recurve mixed team gold medal match, India's Bhavna and Harvinder Singh will take on China's Liang Qirong and Xie Lei in the final. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram. ఇప్పుడు సమయం 6:10 భావన కార్యక్రమంలో ఉద్వేగం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఉద్వేగం అనే పదము భావనకు సంబంధించింది. నిఘంటువుల్లో ఈ పదానికి ఎన్నో అర్థాలున్నాయి. ఉబ్బించడం, భయం, చమత్కారం, పండులోని సగభాగం అంటే చెక్క, పోక చెక్క, కలతనందిన మనస్సు, వడకు, విరహ వ్యథ, వేగముగా పోవునది, నిశ్చలమైనది, మెల్లగా పోవునది, వ్యాకులత్వం. ఇన్ని అర్థాలలో ప్రయోగాలున్నా జనవ్యవహారంలో మాత్రం ఆవేశంతో కూడుకున్న మానసిక స్థితిగానే భావించే పరిస్థితి ఉంది. ఉద్వేగం వల్ల ఏర్పడ్డ మానసిక స్థితి ఎవరిది అన్న ప్రశ్న వేసుకుంటే కొన్ని భావచిత్రాలు మనస్సులో మెదులుతాయి. స్తంభం నుండి వెలువడ్డ ఉగ్ర నరసింహమూర్తిని చూచిన వెంటనే హిరణ్యకశిపుడు ఆ స్వామిపైకి వెళతాడు. అది అతని ఉద్వేగ స్థితి. ఉద్వేగం వల్ల మానసిక సంతులనం కోల్పోతాడు. చెక్కు చెదరని విధంగా ఉన్న నరసింహస్వామి ముందు నిలవలేకపోతాడు, బలైపోతాడు. అతని ఉద్వేగం అహంకారం వల్ల వచ్చింది. అన్యాయం, అక్రమం, అధర్మం అనే పదాలు అర్థాన్ని కోల్పోయాయి. విష్ణువెంత అన్న అహంకారం, దర్శనం తర్వాత ఏర్పడ్డ ఉద్వేగం ఉద్రేకం న్యాయాన్యాయ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేట్టు చేశాయి. శ్రీకృష్ణుని మంత్రాంగం సందర్భంలో భీముడు పొందిన ఉద్వేగం ధర్మబద్ధమైంది. ధర్మజాదులు శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపుతున్నారు. అది భీమునికి నచ్చలేదు. అయినా శ్రీకృష్ణుడు వెళ్ళి వచ్చాడు. వారు అంటే కౌరవులు రాజ్యభాగం ఇవ్వడానికి అనుకూలంగా లేరు అని చెప్పాడు. అప్పుడు భీముడు అన్న మాటలు ఉద్వేగభరితమైనవే. త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తం అన్నం ఉనివెట్టిరి, ఏ చేటును వాటిలకు ఉనికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి, అచ్చోటను కొంపకు నిప్పు వెట్టి

0: అడవులు చుట్టించిరి, ఆ సాధ్వికా పాటలు గూర్చిరి, భాగమీయమనిది. అబ్బా ఎంత సౌభ్రాత్రము అంటాడు భీముడు. ఆహా ఎంత సోదర ప్రేమ, ఎన్ని మంచి పనులు చేశారన్నాడు ఉద్వేగంతో వ్యంగ్యంగా. ధర్మానికి కట్టుబడి అధర్మాన్ని ఎదిరించి నిలిచినప్పుడు కలిగిన ఆవేశమే ఉద్వేగం. నిజానికి ఉత్ అంటే ఎగసిపడు, వేగం అంటే మెల్లగా అన్నదానికి వ్యతిరేకం. ఉత్యమం ఉద్యమం అయ్యింది, ఎగసిపడుతూనే నియమబద్ధంగా కొనసాగించడం అన్నమాట ఉద్యమం అంటే. ఇదే భీముడు ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో పలికిన మాటలు ప్రతిజ్ఞలుగా ప్రచారమైనవి. కానీ ఆ వాక్యాలన్నీ ఉద్వేగ భరితాలే. ధారుని రాజ్యసంపదమదమ్మున కోమలి కృష్ణజూచి అన్న పద్యంలో సుయోధనుని తొడలు విరగగొడతాడని అంటాడు భీముడు. అదేవిధంగా కురువృద్ధులు గురువృద్ధులు చూచుచుండగా మదోద్ధరుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలుం దుశ్శాసనం సంవరిస్తానంటాడు భీముడు. ఈ రెండు ప్రతిజ్ఞలు ఉద్వేగ భరితాలే. ఉద్వేగంతో పలికినవే అయినా నిండు సభలో అపూర్వ సంయమనంతో కూడుకున్న వాక్యాలివి. నిజం చెప్పాలంటే నాటి కురుసభ ఉద్వేగ భరితమైంది. ఆ ఉద్వేగం ఆవేదనకు లోను చేసి భీష్మ ద్రోణ విదుర కృపాచార్యాదులకు నోట మాట రాకుండా చేసింది. మహాభారతంలో కీచకుని అంటే సింహబలుని ప్రవర్తనతో ఉద్వేగానికి గురైన ద్రౌపది మాటలు చరిత్ర మర్చిపోదు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్. ఉద్వేగంతో వచ్చిన మాటలు ఈ విధంగానే ఉంటాయి ద్రౌపది నోట. ఈ సందర్భంలో ద్రౌపదీదేవి వీరనారిగా కనిపిస్తుంది. పాండవులను యుద్ధానికి ప్రేరేపించడంలోనూ సంధి సంప్రదింపులు సందర్భంలోనూ ఆమె పలికిన మాటలు సత్య సంశోభితాలు ఉద్వేగ సంభరితాలు. అయితే నిత్య జీవితంలో ధర్మరక్షణలో ఉద్వేగం మంచి పనులు వేగంగా చేయడానికి దోహదం చేస్తుంది. మనోనిగ్రహం లేకపోతే ఉద్వేగం అనర్థాలకు దారితీస్తుంది. ఉద్వేగం ఉద్యమం ఆవేశం ఆగ్రహం అనే ఈ మనోభావాలను ఈ చిత్తవృత్తులను సాధన ద్వారా సంయమనం ద్వారా ధర్మపథాన నడిపిస్తే అన్ని విజయాలే సాధించగలుగుతాం, సత్ఫలితాలు పొందగలుగుతాం.
1: ఉద్వేగం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు.

ఇదమిత్యాని యద్వత్ భాచుత్య సత్వమివ భాతి విదిక్షు దిక్షు యాదాద్రినాదను హరే తవ సుప్రభాతం. బ్రహ్మ స్వయం సురగణైః సహ లోకపాలైః ధామం ప్రవిశ్య తవ మండప గోపురాజ్యం పంచాంగ శుద్ధిమభివర్ణయతి త్వదీయాం యారాధినాదను హరే తవ సుప్రభాతం.

యదదృష్ట సంహరణముత్తమలోక రక్ష దీక్షాం యనక్కి తవ రూపమహో నృసింహ తచ్చత్రయాదగిరి.

సర్వాత్మకుడను నిర్భాతంబునిదను రాముడు సర్వాత్మకుడను నిర్భాతంబునిదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి విలచ

ఇంతవరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి పొలం పనులు.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈనాటి కార్యక్రమంలో
3: రైతు సోదరులకు స్వాగతం. ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో అనుకూల పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలి మన రాష్ట్రంలో, ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కోసం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఇక వారిని అడిగి వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకుందాం. నమస్కారం అండి మమత గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా తెలియచేయండి మన రైతు సోదరులకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఎటువంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది, ఈ వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఏర్పడతాయి, మరి ఇట ఏర్పడినప్పుడు ఎటువంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది, ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ముందుగా రైతు సోదరులకు తెలియచేయండి.
4: ఈ ఎల్నినో పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలు కానీ ప్రస్తుతం వేసుకోవాల్సిన పంటలు కానీ చాలా ముఖ్యమైన అంశం. దీన్ని మామూలుగా ఎల్నినో ఏర్పడడానికి ముఖ్య కారణం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కడం వలన వర్షాలు తక్కువగా రావడం, బలహీనమైన ఋతుపవనాలు, అంటే ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వర్షపాతం లేకపోవడం, వేడి గాలులు ఎక్కువగా రావడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, కరువు సంభవించడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఋతుపవనాలు సమయానికే వచ్చినా తర్వాత మెల్లిగా మనకు మధ్యంతర కరువు, చివరి దశ బెట్ట అనేది సాధారణంగా సంభవిస్తూ ఉంటుంది.
3: ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ పంటలు వేసిన సందర్భంలో మొక్కలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మరి ఈ పరిస్థితుల్లో

0: అనుకూలంగా ఏమైనా పంట మార్పిడి కూడా చేసుకోవాలా, విత్తుకోవాలా, ఇటువంటి వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియచేయండి.
1: తప్పకుండా. వ్యవసాయ రంగం పైన ఈ ఎల్నినో అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనకు ఆల్రెడీ పంటలు అనేది చాలా తక్కువ విస్తీర్ణంలో నమోదైనాయి, తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఆల్రెడీ మనకు సాగు చేస్తున్న పంటలు కూడా ఆ పంటల పరిస్థితి అనేది అంత బాగోలేదు. ముందుగా వేసుకున్న పంటల్లో కూడా మనకు పరిస్థితులు అంత బాగోగా లేవు. పంటలు వడలిపోవడం, వర్షాలు లేక బెట్టకు గురవ్వడం అనే అంశాలని మనం గమనించడం జరిగింది. తక్కువ వర్షపాతం వల్ల, ఋతుపవనాలు ఆలస్యం అవ్వడం వల్ల చాలా వరకు పంటలు అనేది వేసుకోలేదు. పత్తి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొలక నుండి శాకీయ దశలో పత్తి పంట ఉన్నది. ఈ పత్తి పంట మనకు పోషకాలను పిచికారీ చేసినట్లయితే మనకు ఈ బెట్ట పరిస్థితులను తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 1919 19 19 19 లేదా పొటాషియం నైట్రేట్ అనే రసాయనాలను మనం పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా పొటాషియం పోషకాలను మనం పిచికారీ చేసినట్లయితే పంట అనేది బెట్టను తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సూక్ష్మధాతు లోపాలుంటే గనక ఫార్ములా 4 ఫార్ములా 6 అనే రసాయన మందులను 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్లయితే బెట్ట పరిస్థితిలో ఉన్న పంట కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: చాలా చక్కగా పత్తి పంట గురించి ఏ విధంగా సంరక్షించుకోవాలన్న వివరాలు అందజేశారు, బాగుంది. తర్వాత మీరు క్షేత్ర పరిశీలన కూడా చేసినట్లు మీరు తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఏ పంటలు మన రైతులు విత్తుకున్నారు, మరి ఆ పంటలు కూడా ఇదే విధంగా మనం సంరక్షించుకోవచ్చా, ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు ఒకసారి చెప్పండి.
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి తర్వాత వరి అనేది ప్రస్తుతం నారుమడి దశలో ఉన్నప్పటికీ, నారుమడిలో వరి అనేది కొంచెం పాలిపోయి అనగా ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగు వర్ణంలో ఉండడము, లేదనంటే చాలా వరకు ఈ వరి నర్సరీలో కూడా చచ్చిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. ఎప్పుడైతే నర్సరీలో వరి మనకు తక్కువగా పాపులేషన్ ఉంటుందో, సాంద్రత అనేది తక్కువగా ఉంటుందో, అప్పుడు మనం ఒకసారి నీటిని తీసివేసి సాఫ్ అనే రసాయనంతో మనం ఒకసారి పిచికారీ చేసి మరల నీటిని అందించినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనిని మళ్ళీ నాటుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ఎకరానికి కోసం నాటిన నారుమడి అర్ధ ఎకరానికే సరిపోవడము, లేదంటే రకరకాల ఇబ్బందులను తక్కువ సాంద్రతలో మనం వరి నాటుకొని తక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలో వరి సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది.
0: వరి పంట గురించి, వరి నారుమడి గురించి వివరించారు, బాగుంది. ఇంకా ఈ వరి పత్తి తర్వాత ఏ పంటను అధికంగా మన రైతులు సాగు చేస్తున్నారు, ఏమైనా గమనించినట్టయితే వాటి గురించి కూడా వివరించండి.
1: ఇంకా మిగిలిన పంటలు మాట్లాడుకున్నట్లయితే మొక్కజొన్న, కంది, ఈ రెండు పంటలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మొక్కజొన్నలో బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగానే పోషకాలను అందించడము, ఒకసారి అంతర సేద్యం చేయడము, దీని ద్వారా అంతర సేద్యం చేయడం ద్వారా ఒక ఆచ్ఛాదన అంటే మల్చింగ్ లేయర్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా భూమి ఉపరితలం నుంచి ఏదైతే నీరు ఆవిరి రూపంలో వెళ్తుందో అది తగ్గడము, మొక్క కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పంట కంది పంట. కంది పంటకు సహజంగానే బెట్టను తట్టుకునే గుణం ఉంటుంది. కానీ రైతులు క్షేత్రస్థాయిలో కంది పంటలో ఎరువుల యాజమాన్యాన్ని సరిగ్గా చేపట్టకపోవడం చాలా గమనించడం జరిగింది. ముఖ్యంగా కంది పంటకు పొటాష్ ఎరువును మనం ఇయ్యము. ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో కంది పంటకు పొటాషియంను అందించడం ద్వారా మనకు నీటి సమతుల్యత అనేది ఏర్పడి మనకు చాలా రోజుల వరకు కంది పంట బెట్టను తట్టుకుంటుంది.
0: మరి మొక్కజొన్నకు ఎటువంటి పొటాషియం నైట్రేట్ కానీ 19 19 19 ఈ మందు పిచికారీ చేయమన్నారు ప్రతికైతే, మరి మొక్కజొన్నకు కూడా ఇదే చేయాలా ఏదైనా ఉంటుందంటారా ఈ బెట్ట పరిస్థితి తట్టుకోవడం పాలిపోవడం ఇటువంటి సందర్భంలో?
1: మొక్కజొన్న అనేది రైతులు చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ ఎరువులతో పండిస్తున్న పంట కాబట్టి తీవ్రమైన బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 19 19 19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ వాళ్ళు పిచికారీ చేసుకోవచ్చు.
0: ప్రతిలో ఏ విధంగా వాడతామో ఈ పిచికారీ చేసే మందులు ఆ విధంగా వాడుకొని చక్కగా మనం సంరక్షించుకోవచ్చు అంటారు ఈ మొక్కజొన్న పంటని.
1: అవునండి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా

డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో

0: 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రెండవ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు ఎంఎల్సీలుగా మనం ఏదైతే అంటున్నాం మల్టీనేషనల్ కంపెనీస్ గా వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం, వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం, తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ల మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టే విధంగా ఉండడం, ఈ ఉద్యోగం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 32 రూపాయలకే రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామ్ ఆయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్ధమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏటీ ఇండియా 2026 జాతీయ సదస్సు ఈరోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
3: పాలన చూసినట్లయితే ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వర్గానికో కాదు, అందరికీ నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలవాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
0: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటు లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర్య సమరయోధుడు.

0: లు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతస్య యూపీఐ ఇత్యస్య వైశ్విక విస్తారాయ ఆహ్వానం కృతవాన్. సహ విత్తీయ ప్రౌద్యోగికీ క్షేత్రం ఆహూతవాన్ యత్ తత్ భారతస్య స్వదేశీయేన ఉపభోక్తృదేయ జాలేన యూపీఐ ఇత్యనేన సహ అధికానాం దేశానాం దేయ ప్రణాళీ సంయోజయే తథా భారతీయ ప్రవాసీ జనానాం ధనప్రేషణ వ్యయస్య న్యూనీకరణ సాహాయ్యం కుర్యాత్. ప్రధానమంత్రి ఏతద్ హ్యః ముంబై నగరే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య సప్తమ సంస్కరణం సంబోధయన్ ఉక్తవాన్. ప్రధానమంత్రి యూపీఐ ఇత్యేతత్ విత్తీయ ప్రౌద్యోగికీ క్షేత్రస్య విజేతారం ఇతి వర్ణయన్ ఉక్తవాన్ యత్ గతే మాసే యూపీఐ మాధ్యమేన 400 కోట్యధికా ధన వినిమయా అభిలేఖితా. సహ సబలం ప్రతిపాదితవాన్ యత్ ధన వినిమయ వ్యయస్య న్యూనీకరణాయ విత్తీయ ప్రౌద్యోగికీ ప్రణాళీషు వైశ్విక సహకార నూతనం లక్ష్యం భవితవ్యం.
2: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ భారతేన నవోన్మేషం సర్వ సమావేశితాన్ చ కేంద్రే నిధాయ విత్తీయ ప్రౌద్యోగిక్యాః యాత్ర నూతనాని శిఖరాణి ప్రతి నీతా అస్తి. అసౌ ఉక్తవాన్ యత్ ఎజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ చేత్యాదయః ప్రవిధయః విత్తీయ క్షేత్రే నవీన సంభావనానాం ద్వారాణి ఉద్ఘాటయంతి. చతుర్దివసీయం ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యేతత్ అద్యారభ్య సితంబర్ మాసస్య 11వ దినాంకపర్యంతం ముంబై నగరే ఆయోజితః అస్తి. ధ్యాతవ్యమిదం యత్ ఫెస్ట్ ఇదం హ్యః ఏవ ఆరబ్ధమాసీత్. रक्षामन्त्री राजनाथसिंहः अद्य उक्तवान् यत् सङ्कटकाले भारतं सर्वदा

0: दृढतया श्रीलंकायाः पक्षे स्थास्यति। सः उक्तवान् यत् भारत श्रीलंका देशयोः सम्बन्धाः समान इतिहास संस्कृति आस्थासु आधारिताः सन्ति। भारतीय प्रवासी समुदायेन सह संवादावसरे सः एतत् उक्तवान्। असौ एतदपि कथितवान् यत् उभयोः देशयोः मध्ये घनिष्ठाः सांस्कृतिकाः रिक्थ सम्बद्धाश्च सम्बन्धाः सन्ति, येन द्विपक्षीय सम्बन्धानां विकासाय सुदृढाधारः प्रदत्तः अस्ति। श्रीसिंहः कोलम्बो नगरं प्राप्तवान्। ध्यातव्यमिदं यत् तत्र असौ श्रीलंकायाः शीर्षनेतृत्वेन सह वार्तां करिष्यति। भारतस्य पूर्व मुख्य न्यायाधीशः न्यायमूर्तिः दीपक मिश्रः कटकनगरे सरला साहित्य सांसदा कलिंगरत्न पुरस्कारेण सम्मानितः अस्ति। पुरस्कारे देवी सरस्वत्याः रजत प्रतिमा प्रशस्तिपत्रञ्च सम्मिलिते स्तः। अवसरेऽस्मिन् भाषमाणाः न्यायमूर्तिः मिश्रः उक्तवान् यत् मनुष्यः जीवने कियत् दूरमपि गच्छेत् तथापि जन्मभूमेः मृत्तिका तस्य स्मृतिं परिचयं सांस्कृतिक परम्पराञ्च निरन्तरं निर्माति। संविधानस्य उल्लेखं कुर्वन् न्यायमूर्तिः मिश्रः प्रस्तावनायां वर्णितं बन्धुत्वम् एकं जीवन्तनैतिकसम्बन्धं वर्णितवान्। केन्द्रीय महिला बाल विकास मन्त्रालयेन अद्य वाराणस्याम् ऐषमः नवम राष्ट्रिय पोषण मासस्य शुभारम्भः करिष्यते। केन्द्रीय महिला बाल विकास मन्त्री अन्नपूर्णा देवी, मुख्यमन्त्रिणः योगी आदित्यनाथस्य उपस्थितौ रुद्राक्ष कन्वेन्शन सेन्टर इत्यत्र अस्य अभियानस्य शुभारम्भं करिष्यति। अस्मिन् वर्षे राष्ट्रिय पोषण मासस्य विषयो वर्तते अस्माकं आंगनवाड़ी केन्द्राणि अस्माकं दायित्वम् इति वार्ताः।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి సాయన్న.
2: ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిష అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతి భూసేకరణ సర్వే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి 2009 ఎకరాల తుది మ్యాప్ సిద్దమైనందున దానినే ప్రామాణికంగా తీసుకుని సంబంధిత శాఖలు తమ పరిధిలోని పనులను చేపట్టాలని సూచించారు. నీటిపారుదల, విద్యుత్, R&B, RWS, BSNL తదితర శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. విలీన గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న భూసర్వే పనులను వెంటనే పూర్తి చేసి భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సమాచారాన్ని స్పష్టంగా వివరించి భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేందుకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని జిల్లా వైద్యాధికారి సాధన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోషకాహారంపై ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందని తెలిపారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు తదితర పోషకాహారాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అఖిల్ మహాజన్ అన్నారు. గంజాయి, గుడుంబ, గుట్కా, మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న నక్సలిజం కంటే ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే పెద్ద ముప్పు పొంచి ఉందన్న డీజీపీ మాటలను ఆమె గుర్తు చేశారు. దీన్ని అడ్డుకునేందుకు గ్రామస్థాయి లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్, సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కురిసిన వర్షపాతంలో లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెసర, మినుము, కంది పంటలు తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలను వీటిని వేసుకోవాలని సూచించారు. రైతులు ఇతర పంటలు వేసి నష్టపోవద్దని సూచించారు. ఆహార భద్రతా

0: ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఆహార భద్రతా అధికారి సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోటళ్లు దాబాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. హోటళ్లు రెస్టారెంట్లు స్వీట్ షాపులు కిరాణా దుకాణాలతో పాటు ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి పాల్పడే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి చిన్న పెద్ద ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా FSSAI లైసెన్సు లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పారదర్శకమైన తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం నో మ్యాపింగ్ వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో నోటీసులు జారీ చేసి ఈఆర్ఓలు ఏఈఆర్ఓల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విచారణకు ఓటరే స్వయంగా హాజరు కావాల్సిన తప్పనిసరి నిబంధన లేదని, వారు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేదా బంధువులు సైతం హాజరు కావచ్చని స్పష్టం చేశారు. విచారణకు వచ్చేవారు కుల జనన ధృవీకరణ, పాస్పోర్టు, శాశ్వత నివాస పత్రం, మెట్రిక్యులేషన్, అటవీ హక్కుల పత్రం లేదా ప్రభుత్వ ఇళ్ల పట్టాలు లాంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాని ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036 భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: साथियों, अब भारत चिप से लेकर शिप तक निर्माण की एक नई गाथा लिख रहा है. यानी पुर्जे भी हमारे और प्रोडक्ट भी हमारा. आत्मनिर्भरता की पूरी चेन भारत में ही बनेगी.
0: सौर अणु पवन रंगालतो पाटु आर्टिफिशियल इंटेलिजेंस वंटी भविष्यत పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్ మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో

0: 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మైనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్ధికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉపమంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు, చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HQ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు 3, గౌహతి హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా 3 జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు 1 న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులను 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ద నౌకపై ఐఆర్జేసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడి చమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్ద నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాటరోల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జేసీ హెచ్చరించింది. వాడరేవులు లంగర్ వేసివన్న నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో

0: ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీపడనున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతర్దేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీపడతారు. మరోవైపు సీతర్దేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్య పతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పథకం ఖాయమైంది. ఇక పారా కౌంట్ మహిళల కాంస్య పతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాతిమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబేలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్ లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11 సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా మేలుకొలుపు డాక్టర్ సుచరిత గారి కథానిక వింటారు.
1: మేలుకొలుపు. ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటుంది. పక్కింటి తాతయ్య ఆ చిన్నారిని ఒళ్ళో కూచోబెట్టుకుని ఎక్కడెక్కడో తడుముతున్నాడు. సమాజంలోని వికృత పోకడలకు, మనలోని నిర్లక్ష్యానికి, చిన్నారులపై ఆకృత్యాలకు ఈ సంఘటన విషాద సూచిక. ఆ చిన్నారి చిన్ని మెదడులో తల్లిదండ్రులు చెప్పిన మాటలు, తడమకూడని ప్రదేశాల్లో ఎవ్వరూ చేయివేసినా తడిమినా మౌనంగా ఉండిపోకూడదు అన్న మాటలు గుర్తొచ్చాయి. రోజుకు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో ఇలాంటి వికృత కృత్యాలు నిత్యకృత్యాలయ్యి క్రూర మనస్తత్వానికి సాక్షిగా నిలుస్తున్నాయి. వరుసకు దగ్గరైన వాళ్ళు, కాటికి కాళ్ళు చాపుకున్నవాళ్ళు వావి వరుసలు మరిచి, వయోభేదం విస్మరించి వికృత చేష్టలకు, అగత్యాలకు పాల్పడుతున్నారు. ఆ పాప అమాయకంగా మిన్నకుండిపోలేదు. తల్లిదండ్రుళ్ళు, స్కూల్లో ఉపాధ్యులు చెప్పిన మాటలు గుర్తుచేసుకుంది. ఎక్కడెక్కడో తడుముతున్న ఆ ముసలాడి చేతిని తన నోటికి తీసుకుని కసితీరా కొరికింది. అమ్మా, నాన్నా, ఈ తాతయ్యని చూడండి అని అరిచింది. ఆ తాత రూపంలో ఉన్న మృగం భయపడిపోయింది. లేచి వెళ్లేలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి దేహశుద్ధి చేశారు. వీధి వీధంతా కదిలివచ్చింది. ఆ తరువాత ఆ వీధిలో ఆ తాత కనిపించలేదు. ఆ చిన్నారి చేసిన పని అన్ని వీధులకు చేరిపోయింది. అన్ని బడులకు ఆ వార్త అందిపోయింది. బడుల్లో ఆ చిన్నారి చేసిన చిరు సాహసం ఒక పాఠమైంది. చిన్నారులకు ఇలాంటి అవగాహన ఒక అవసరం, ఒక చిన్న పాఠం కావాలి.

5 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసిన చిన్నారి పేరు వేదిక. ఆ అమ్మాయి కాలేజీకి బయల్దేరింది. ఎప్పటిలానే కాలేజీ వదలగానే ఇంటికి బయల్దేరింది. చలికాలం కావడం వల్ల తొందరగానే చీకటి పడింది. దారిలో చిన్న షాపింగ్ పని, షాపింగ్ పూర్తి చేసుకుని రోడ్డు మీదికి వస్తుంటే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. జనం పలుచగా ఉన్నారు. అక్కడ పోకిరీలు ఉన్నారు. నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలోకి ఒక ఆటో వచ్చింది. తప్పనిసరిగా ఆటోలో కూర్చుంది. ఆటో డ్రైవర్ ఆలోచనలు రాంగ్ సైడ్లోకి వెళ్తున్నాయి. ఆటోని పొదుల్లోకి, నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైటెక్ సిటీలో, బెంగుళూరులో, ముంబైలో, ఢిల్లీలో ప్రాంతం ఏదైనా దుర్మార్గమైన దుస్సంఘటనలు. సరిగ్గా స్మార్ట్ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫేస్బుక్ చూడ్డానికి, చాట్ చేయడానికి, స్టేటస్లు పెట్టడానికి కాదు, టెక్నాలజీ బ్రహ్మాస్తంగా ఉపయోగించుకుంది. తన లైవ్ లొకేషన్ని తండ్రికి షేర్ చేసింది. ఫేస్బుక్లో లైవ్కు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆటోలో ఇంటికి వెళ్తున్నాను అంటూ ఆటో నంబర్ చెప్పింది. ఈ టైంలో లైవ్లో నాతో పాటు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఆటోల్లో, క్యాబుల్లో ప్రయాణం చేస్తుంటే మీరు లైవ్లోనే ఉండండి. మీ వాళ్లకు మీ లైవ్ లొకేషన్ షేర్ చేయండి. షీటీమ్ నెంబర్ని సేవ్ చేసుకోండి అంటూ చెప్పింది. ఆమెతో ఫేస్బుక్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ చాలామందికి ఇలా చెప్పడం నచ్చింది. ఈ లైవ్ వైరల్ అయింది. ఇదంతా గమనిస్తున్న ఆటో డ్రైవర్ ఆ రాంగ్ డైరెక్షన్ డ్రైవింగ్ని రైట్ రూట్లోకి వచ్చేసింది. తన ఆటోని ఫేస్బుక్ లైవ్లో పెట్టడం కాకుండా లైవ్ లొకేషన్ షేర్ చేయడం, ఆమె మాటలు వినడంతో భయం ఒళ్ళంతా పాకింది. ఏమాత్రం తేడా జరిగినా ఏం జరుగుతుందో అతనికి అర్థమైంది. బుద్ధిగా ఆటోని ఆ అమ్మాయి ఇంటి ముందు ఆపాడు. ఆమె ఆటో దిగుతూ అతని వంక చూసి, థ్యాంక్స్ భయ్యా, ఈ భయం కంటిన్యూ చేయి అంది. చిన్న జాగ్రత్త, చిన్న ఆలోచన, మీ అలవాట్లు, గుడ్ మార్నింగ్లు, మీ వంటకాలు, ఉబుసుపోక కబుర్లు బదులు ఇలా చేస్తే అర్ధరాత్రుల్లో మీరు రోడ్డు మీద ఉన్న ప్రమాదం ఉండదు. ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆమెలా ప్రతి ఒక్కరూ చేస్తే రాత్రుళ్ళు క్యాబుల్లో, ఆటోల్లో సేఫ్గా ఇంటికి చేరవచ్చు. చిన్న ఆలోచనతో తెలివైన సాహసం చేసిన ఈ అమ్మాయి కాలేజ్ చదువుకునే వయసులో వేదిక. అతను ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. అది గమనించింది ఆమె. ఆమె భయపడలేదు, బెదిరిపోలేదు. అతడిని నిలదీసింది. సరైన సమాధానం చెప్పింది. ఏమిటి నీ సమస్య? నన్ను ప్రేమిస్తున్నావా? ముందు బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడు. తర్వాత మా ఇంటికి వచ్చి మా నాన్న అడుగు. అప్పుడు నువ్వు నచ్చితే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు మరో అమ్మాయి వెంట పడకుండా ఉంటేనే నీతో సినిమాలకి రాను, బయటికి రాను. అయినా సరే, ప్రేమిస్తే ఆల్ ది బెస్ట్ అని చెప్పి లేచింది. ఆ తర్వాత అతనెప్పుడూ ఆమె వెంట పడలేదు. మరో అమ్మాయిని ప్రేమించాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఇలాంటి ప్రేమల్లో అవసరం, ఆకర్షణ ఉంటాయి. వాటి నుంచి అమ్మాయిలు బయటపడితేనే బాగుపడతారు. చదువుకునే వయసులో చదువుకోవాలి. మన లక్ష్యం చదువే కావాలి. అమ్మాయిల్లో ఈమాత్రం క్లారిటీ ఉంటే చాలు. కాలేజీ రోజుల్లో వేదిక ప్రేమకథ ఇది. పెద్దలు కుదిర్చిన సంబంధం వల్ల పెళ్ళైంది. సంవత్సరం పాటు సజావుగానే సాగింది. అతనిలో మరో కోణం బయటకు వచ్చింది. మధ్యతరగతి గృహిణీలు ఎదుర్కొనే వరకట్న వేధింపులు. శరా మామూలే అయ్యింది. కాకపోతే వరకట్న దాహానికి ఇల్లాలి ఆహుతి, కట్నం వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య లాంటి పత్రికా శీర్షికలకు అక్కడ తావులేదు. ఆమె మొగుడిని స్ట్రేట్గా అడిగింది, నేను కట్నం ఎందుకు తీసుకురావాలి? ఆ ఒప్పందంతో పెళ్లి చేసుకున్నారా? అతనిలో అహం దెబ్బతిన్నది. అహంకారంతో నోరుజారాడు. ఆమె ఆత్మాభిమానం ఎదురుతిరిగింది. ఇంట్లో పనిచేసినందుకు, ఉద్యోగం చేసి జీతం తెచ్చి మీకిస్తున్నందుకు మొత్తం లెక్క కట్టండి. ఈరోజు నుంచి విడివిడిగా ఉందాం. విడిపోవడానికి సిద్ధంగా ఉందాం. విడిపోయే ముందు అన్ని లెక్కలు సరిచూసుకోవాలి. మరో విషయం, మీరు నాకు విడాకులు ఇస్తున్న కారణంతో సహా నేను మీడియా ముందు చెప్తాను. ఒక వస్తువు కొన్నాక అది సరిగ్గా పనిచేయకపోతే ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, మీ గురించి కూడా అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తాను. మరో అమ్మాయికి ఇలా అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. మొహం మీద చెప్పి ఆఫీస్కి బయలుదేరింది. అతనికి మరో ఆప్షన్ లేదు. బుద్ధిగా సర్దుకుపోవడమే, నిజాయితీగా భార్యతో కాపురం చేయడమే. ఆమె గృహిణిగా వేదిక. బస్సులో రద్దీ, నిలబడడానికి చోటు లేదు. కండక్టర్ అరుస్తూనే ఉన్నాడు. కరోనా భయం కూడా రద్దీని తగ్గించలేకపోయింది. జేబు దొంగలకే కాదు, పోకిరీలకు ఈ రద్దీ ఒక అడ్వాంటేజ్. వికృతమైన ఆలోచనలు చేతలకి ఇక్కడే మొదలవుతుంది. ఒక అమ్మాయి సీటు దొరక్క నిలబడి ఉంది. అదే అదునుగా

0: ఒక పోకిరి ఆమె నడుం మీద గిల్లాడు. వెనక్కి తిరిగి చూస్తే పోకిరి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకున్న నిస్సాయితల మధ్య ఆ పోకిరి మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. తన చేతికి పని చెప్పాడు. ఆ అమ్మాయి నడుం మీదికి చేతిని పోనిచ్చాడు. ఆ అమ్మాయి మౌనంగా భరించలేదు, రేబల్గా తెగించింది. తన చీర కొంగుకున్న బ్లౌజ్కున్న సేఫ్టీ పిన్ని తీసింది. పోకిరి చెయ్యి తన నడుం దగ్గరికి రాగానే ఆ చేతిని పట్టుకుని కస్సిదీర సేఫ్టీ పిన్తో చేతిమీద పొడిచింది. ఆ పోకిరి అరుపు ఆ బస్సులో ప్రతిధ్వనించింది. ఇందాకటి అమ్మాయిని పిలిచింది, తన చేతిలో ఉన్న సేఫ్టీ పిన్ తీసిచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇందాకటిదాకా తన బాధను కసిగా మార్చుకొని పోకిరి అరుపులతో బస్సు మొత్తం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ దృశ్యం చూసి ఆ బస్సులో ఉన్న మరో ఇద్దరు పోకిరీలు ముఖానికి చెమటలు పడితే తుడుచుకొని చల్లగా జారుకున్నారు. ఈ దృశ్యాన్ని ఒక మహిళ స్మార్ట్ ఫోన్లో షూట్ చేసి నెట్టింట్లో పెట్టింది. క్షణాల్లో వైరల్ అయింది. డియర్ అమ్మాయిలు, గృహిణీలు, ఒకే ఒక సేఫ్టీ పిన్ బస్సులో ఏడ్పించే పోకిరీలకు బెస్ట్ ప్రిస్క్రిప్షన్. ఒక సేఫ్టీ పిన్ కాసింత తెగించే సాహసం అన్న క్యాప్షన్ అన్ని బస్సుల్లో మెట్రో రైళ్లలో కనిపించింది. ఆ వీడియో ఎంతలా వైరల్ అయిందంటే బస్సుల్లో మెట్రోల్లో డిస్ప్లే అయ్యేంత. సేఫ్టీ పిన్తో సాహసం చేసిన ఆ మధ్యతరగతి మహిళ పేరు వేదిక. ఆఫీస్లోకి అడుగు పెడుతూనే బాస్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ఆ బాసు వెక్కిలి ప్రవర్తన బయటికి వచ్చింది. ఫైల్ తీసుకునే నెపంతో చేతులు తడమడం, లంచ్కు పిలవడం, తరచూ క్యాబిన్లోకి రమ్మండం. కాని అందర్లాంటి అమ్మాయి కాదు కదా. బాస్ చెంప చెల్లుమనిపించింది. కాలర్ పట్టి బయటికి ఈడ్చుకుంటూ వచ్చింది. అందరూ చూస్తుండగానే తన చెప్పుతో అతని చెంపలు వాయించింది. అతని వెక్కిలి చేష్టలు సీక్రెట్గా షూట్ చేసిన క్లిప్పింగ్స్ స్టాఫ్కు చూపించింది. అందరికీ తెలిసిన ఇలా ఒక అమ్మాయి తెగించడంతో మిగతా బాధిత ఉద్యోగులు కూడా ధైర్యం వచ్చింది. అందరూ తలో చేయి వేశారు. అదంతా సెల్ఫోన్లో రికార్డ్ అవుతూనే ఉంది. కొద్దిసేపట్లోనే ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ చేసే ఆఫీసులకు ఆ వీడియో సర్క్యులేట్ అయింది. ఆ బాస్కు మరో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అతను ఆ బ్రాంచ్కి వెళ్లడం కన్నా ముందే ఈ వీడియో వెళ్ళింది. సో అక్కడ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకపోవచ్చు. కొన్ని ఆఫీసులో ఉండే ఇలాంటి బాసాసురులకు భరతం పట్టిన ఆ అతివ వేదిక. ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యం. అమ్మాయిలకు నరకం. తెగిస్తే, భయాన్ని వీడితే, సాహసాన్ని ఆయుధంగా ధరిస్తే ఇలా సాహసం చేసే ప్రతి మహిళ ఒక వేదికే. మీలోనూ ఒక వేదిక ఉంది.
1: మేలుకొలుపు డాక్టర్ సుచరిత గారి కథానిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ కి సమస్య వస్తే ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: మామూలుగా ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా మన కేసుని కోర్టులో వేసి పోరాటం చేయడం చూస్తుంటాం.
1: అవునండి.
0: అయితే ఇలా పోరాటం చేస్తున్న అడ్వకేట్కే సమస్య వస్తే అంటే ఏం చేయాల్సి ఉంటుంది?
1: అడ్వకేట్కే సమస్య వస్తే అంటే రెండు రకాలు ఉంటుందండి. అడ్వకేట్కు ప్రొఫెషన్ పరంగా సమస్యలు

0: చేయడం చూస్తుంటాం.
1: అవునండి.
0: అయితే ఇలా పోరాటం చేస్తున్న అడ్వకేట్కే సమస్య వస్తే అంటే ఏం చేయాల్సి ఉంటుంది?
1: అడ్వకేట్కే సమస్య వస్తే అంటే రెండు రకాలు ఉంటుందండి. అడ్వకేట్కు ప్రొఫెషన్ పరంగా సమస్యలు ఎదురైన సందర్భాలలో ఫస్ట్ తను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ వారికి అప్రోచ్ అయ్యి అక్కడ ఓవరాల్గా కానీ కంప్లైంట్ ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చినా కానీ ఇంకొక అడ్వకేట్ ద్వారా తనకు ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్గా ఇబ్బందులు ఉన్నాయి అని కంప్లైంట్ ఇస్తే ఆ లోకల్ బార్ అసోసియేషన్ వాళ్ళు న్యాయవాదికి నోటీస్ ఇచ్చి లేదంటే ఓవరాల్గా పిలిచి వారి అసోసియేషన్లో కూర్చోబెట్టి అమికబుల్గా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది.
0: పెద్ద మనిషి తరహాలో నచ్చజెప్పే ప్రయత్నం
1: చేస్తారు
0: అంటే ప్రొఫెషనల్ కాండక్ట్ మెయింటైన్ చేయాలని గుర్తు చేసి ఇరుపక్షాలని సముదాయించే ప్రయత్నం
1: చేస్తారు.
0: అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద కేసులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులని కూడా అడ్వకేట్ టేకప్ చేయాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని.
1: అవునండి.
0: ఏ రకంగా అయితే మనము ఒక పెద్ద సర్జరీ చేయాల్సిన కేసు పెద్ద సర్జనే చేయాలి కానీ తెలిసినా చిన్నవాళ్ళు చేయడానికి జంకుతుంటారు.
1: అవును.
0: అలాగే సమాజంతో ముడిపడి ఉన్న అడ్వకేట్ ప్రొఫెషన్లో ముఖ్యంగా క్రిమినల్ కోర్ట్ సైడ్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాము, అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న అడ్వకేట్ని థ్రెటన్ చేయడం కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే అడ్వకేట్ ఏ రకంగా తన ప్రొఫెషన్ని కాపాడుకుంటూ ముందుకు పోగలంటారు?
1: చాలా సందర్భాలలో ఇటువంటి సమస్యలు క్రిమినల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అదేవిధంగా సివిల్ కేసెస్ పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్నటువంటి కేసెస్ చేసేటప్పుడు న్యాయవాదులకు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ ఒక అక్యూజ్డ్ తరఫున డిఫెండ్ చేసే సందర్భాలలో అక్కడ కేసులో ఉన్నటువంటి గ్రావిటీ అక్యూజ్డ్కు డిఫాక్టో కంప్లైనెంట్కు ఉన్నటువంటి గ్రావిటీని దృష్టిలో ఉంచుకొని ఏ న్యాయవాది అయితే అక్యూజ్డ్ గురించి పోరాడుతున్నాడో ఆ న్యాయవాది పైన కక్షగట్టి వారికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు ఆ సందర్భాలలో మరి లోకల్ బార్ అసోసియేషన్స్ వారి దగ్గరికి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గరకు వచ్చినా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడున్న పరిస్థితులను బట్టి బార్ అసోసియేషన్లోనే వారు కూర్చొని మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అడ్వకేట్స్ అనేది చూసి ఒకవేళ పోలీస్ వారి సహకారం అవసరమైతే పోలీస్ వారికి చెప్పన్న ఈ అడ్వకేట్కి సెక్యూరిటీ ఇప్పించి కేసులు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అలా కాకుండా తను ఒక వ్యక్తిగా అంటే ఒక అడ్వకేట్గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా కూడా తన పట్ల ఇలాంటి దుశ్చర్య జరుగుతుందని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చి పోరాడే అవకాశం ఉంది కదండి.
1: స్ట్రేట్ అవే నార్మల్ సిటిజన్ లెక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి లేదంటే జడ్జి గారికి కూడా చెప్పి పలానా కేసులో ఈ విధమైనటువంటి థ్రెట్ వస్తుంది అని జడ్జి గారికి చెప్పి మరి న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు క్రిమినల్ కేసెస్లో అదే విధంగా పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్న కేసెస్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైతాయి. కానీ బార్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయినా బార్ కౌన్సిల్ ఇన్వాల్వ్ అయినా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇరుపక్షాలకు నచ్చజెప్పి మరి సమస్యను సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పటి వరకు న్యాయవాదులకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ సెక్యూరిటీ పరంగా ఎటువంటి చట్టం అయితే లేదు. జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి అదేవిధంగా క్రిమినల్ కేసెస్ చేస్తూ ఉంటే పోలీస్ వారి సహకారం తీసుకుని ప్రొటెక్షన్ పొందడం.
0: అయితే ఇలా అడ్వకేట్ గా పనిచేస్తూ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా యాక్ట్ తీసుకురాబడిందా? దానికోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
1: లేదండి, ఇప్పటివరకు అయితే ఎటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ తీసుకురాలేదు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి దాదాపు 20 సంవత్సరాల నుంచి న్యాయవాద సంఘాలు బార్ కౌన్సిల్ తరఫున మేము న్యాయవాదులం అందరం కూడా పోరాడుతూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎటువంటి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాలేదు. కాకపోతే బిల్ అనేది డ్రాఫ్ట్ బిల్ సర్క్యులేట్ మా పోరాట ఫలితంగా ఈ 10-15 సంవత్సరాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరు స్టేక్ హోల్డర్స్ అంటే బార్ అసోసియేషన్ వాళ్లను బార్ కౌన్సిల్ వాళ్లను సంప్రదించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పొందుపరచడానికి కావలసినటువంటి ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను

0: డ్రాఫ్ట్ బిల్ను రెడీ చేసి పెట్టిండు. మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వారు మాకు హామీ ఇచ్చిండ్రు, త్వరలోనే చట్టసభలలో పెట్టి ఆమోదింపజేసే అవకాశాలు ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లా సెక్రటరీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు.
1: అనంతసేన రెడ్డి గారు, మామూలుగా ఒక అడ్వకేట్ ఒక కేసును ఫైట్ చేస్తున్నప్పుడు తనకు ఏదైనా అనారోగ్యం కానీ యాక్సిడెంట్ కానీ ఇలాంటిది ఏమైనా జరిగి కొంతకాలానికి అతను ఏమీ సంపాదించలేని పరిస్థితితో లేదంటే కోర్టుకు రాలేని పరిస్థితితో వచ్చినప్పుడు ఏ రకమైన వెసులుబాటు అంటే అడ్వకేట్కి రక్షణ కలుగుతుందంటారు?
0: దాని గురించి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక సంక్షేమ నిధిని న్యాయవాదులందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1987లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది, అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా న్యాయవాది గనక అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్ అయ్యుండి చనిపోతే డెత్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి, వారు ఎవరినైతే నామినీ పెట్టినరో వారికి బార్ కౌన్సిల్ ద్వారా సంక్షేమ నిధి నుండి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఒకవేళ అడ్వకేట్ అనారోగ్యం పాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి 100 కోట్లతోని వారు క్రియేట్ చేయడం జరిగింది. ఆ 100 కోట్ల పైన నుండి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తో 2 లక్ష రూపీస్ మెడిక్లెయిమ్ పాలసీ అడ్వకేట్స్ కు దాదాపు 19,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటలైజ్ అయితే 2 లక్షల వరకు వారు క్లెయిమ్ చేసుకోవచ్చు.
1: ఇంకేమైనా వెసులుబాటు ఉందంటారు అడ్వకేట్ కి సమస్యగా ఉన్నప్పుడు?
0: అడ్వకేట్ కి సమస్యగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మేము తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి అందివ్వడం జరుగుతుంది. ఒక న్యాయవాది అనారోగ్యం పాలై 24 అవర్స్ కంటే ఎక్కువ మరి వారు హాస్పిటలైజ్ అయితే మాక్సిమం 1 లక్ష రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వితౌట్ ఎనీ రిటర్న్ ఒకసారి అంటే లైఫ్ టైంలో ఒక అడ్వకేట్ కి 1 లక్ష రూపాయలు తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
1: పూర్తిగా ఉచితంగా
0: ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ 7 ఇయర్స్ లోపల ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్స్ కి లైబ్రరీ లోన్స్ కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
1: అనంతసేన రెడ్డి గారు, అడ్వకేట్ గా వృత్తిలో చేరి పరిణితి చెందడానికి లైబ్రరీ లోన్స్ అని, అలాగే ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మెడికల్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నారు కదా, అడ్వకేట్ రంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి బార్ కౌన్సిల్ నుంచి కానీ బార్ కౌన్సిల్ నుంచి ఏ రకమైన సహాయం ఉంటుందా?
0: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున ఒక అడ్వకేట్ పరిణతి చెందడానికి, అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున శిక్షణా తరగతులు, కాన్ఫరెన్సెస్, అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుని ఎమినెంట్ జ్యూరిస్ట్స్ తోని 1-డే కాన్ఫరెన్స్, జూనియర్ అడ్వకేట్ స్కిల్స్ పెంపొందించడానికి అటువంటి కార్యక్రమాలు చేపడతాం. దాదాపు ప్రతి జిల్లాలో కూడా మేము కార్యక్రమాలు చేస్తాము.
1: అంటే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో కూడా బార్ కౌన్సిల్ పాత్ర ఉందంట?
0: ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ బార్ కౌన్సిల్. లీగల్ ఎడ్యుకేషన్ ప్రాపగేట్ చేసే విధానంలో అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము బార్ కౌన్సిల్ ది బాధ్యత. కాబట్టి మేము వివిధ చోట్లలో, జిల్లాలలో 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఓ పెద్ద ప్రోగ్రామ్ అడ్వకేట్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ఒక్కరోజు ప్రోగ్రామ్ లో దాదాపు 4 టాపిక్స్ పెట్టి ఎమినెంట్ జ్యూరిస్టులను, అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ ను పిలిచి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ గురించి.
1: సో ఆ వృత్తిలో చేరిన తర్వాత బార్ కౌన్సిల్ ద్వారా తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా
0: అవకాశం ఉందండి.
1: చాలా మంచి దిశ తెలియజేశారు అనంతసేన రెడ్డి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.

ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్కి సమస్య వస్తే. ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్.

0: రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి రచన, సంగీతం కెవి మహదేవన్.

తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు

తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధీం తగ్గ ధ

0: శుభచరణే
1: సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగలే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగలే
0: చండు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇప్పుడు వినండి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన జొన్న విత్తుల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఇప్పుడు వినండి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రకృతిరెడ్డి పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

0: destroyed five Iranian oil tankers in Persian Gulf after attacks on American warship. Canada imposes retaliatory tariffs of up to 50% on more than 600 US goods. Rain likely to lash large parts of central, south, east and west India between September 12 and 21 before southwest monsoon begins its seasonal retreat. And in tennis, Aryna Sabalenka and Frances Tiafoe enter semifinals of US Open in New York. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యంగార్ వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా మాళవి రాగంలో త్యాగరాజస్వామి వారి కృతి నిన్నరుంచి నాను ఆదితాళం

ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజస్వామి వారి కృతి భవనూత ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యంగార్ వీణావాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు మూడు రోజు చేరుకున్నాయి. తొలిరోజు అసెంబ్లీ పరిసరాల్లో గందరగోళం చెలరేగ్గా ఆ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమారెడ్డిలను మండలి చైర్మన్ నిన్న సస్పెండ్ చేశారు. ఈరోజు పంచాయతీరాజ్ నాలుగవ సవరణ బిల్లు మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలు పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరంగా విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీసు అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రాత్రి వేళల్లో ప్రజా రవాణా డిమాండ్ దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించిన థర్డ్ షిఫ్ట్ బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేవలం 7 రోజుల్లో 9,286 మంది ప్రయాణికులు ఈ సర్వీసుల్లో ప్రయాణించారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరుద్యోగ బీసీ మహిళలకు 119,000 ఆటోమేటిక్ కుట్టు మెషిన్లు పంపిణీ చేయనుందని ఆ సంస్థ విసీ ఎండీ డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాల పరిధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కుట్టు మిషన్ల సరఫరాకు సంస్థ ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్దనౌకపై ఐఆర్జీసీ దాడులు యత్నించిందని ఆరోపించిన వాషింగ్టన్ ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ, గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 10వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో వానాకాలం ఆముదం పంటల్లో సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ను జత చేసి 2324852 2324852853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA

0: సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
1: ఇప్పుడు వినండి, పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
6: ఇప్పుడు వినండి, ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం సాధన సర్గం పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం, శివగణేష్ సంగీతం, ఏఆర్ రెహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాంబండు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి రచన, సంగీతం ఎంఎం కీరవాణి

వచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు, రావచ్చులు కనువు కానువచ్చు, రాంబంటు కళ పండవచ్చు, ఏమో ఏమో గుర్రం ఎగరావ.

0: ఏమో
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు వినండి, నువ్వే కావాలి చిత్రం కోసం జయచంద్రన్ చిత్రా బృందం పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మగధీర చిత్రం కోసం అనూజ్ గురువారా రీటా పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం దేవా.

0: ఒక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇప్పుడు వినండి శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుకా పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం కోటి

ఇప్పుడు వినండి ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం మనోజ్ స్వర్ణలత బృందం పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం రమణ గోగుల.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని సమీపంలో నేషనల్ బ్యాంకుల్లో జమ చేసుకునేలా ఈ చట్ట సవరణ చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలతో జమ అవుతుంది. తెలంగాణ శాసనసభలో ఈరోజు 10 అంశాలపై చర్చ జరగనుంది. పలు అంశాలపై సభ్యులు సంబంధిత మంత్రులు ప్రశ్నలు అడగనున్నారు. అలాగే శాసనమండలిలో కూడా 10 కీలక అంశాలు చర్చకు రానున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావుతో పాటు ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్లో లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్నారు. మధ్యాహ్నం ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి ఫిర్యాదు చేయనున్నారు. క్రీడా శిక్షణ ఫీజుల సవరణపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, జిల్లా స్థాయి నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు క్రీడా ప్రతిభకు అడ్డంకి కాకూడదని శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాల సాగు విస్తరణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రైతులకు అధిక ఆదాయం అందించే కూరగాయల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాభార్ట్తో పాటుగా సంబంధిత సంస్థల సహకారంతో సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి మహిళా సిబ్బంది భద్రతకు కఠిన రక్షణ చర్యలు తీసుకోవాలని కావ్య కమిషన్ను కోరారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డన్స్తో సహా 7437 పోస్టుల దరఖాస్తు గడువు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇరుముడి చిత్రం కోసం అనంతు పాడిన పాట, గీత రచన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, శివ నిర్వాణ, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: శరణమయ్యప్ప

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 10వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో వానాకాలం ఆముదం పంటల్లో సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. ఆసక్తిగల రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 HD కోడ్ను జత చేసి 2324852 2324852853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సీతారామరాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాధిక, శారద, ఎంఎం కీరవాణి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

కొమ్మలో కోయిలను కమ్మగలే పిల కిలకిల సంగీతం, గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటే.

ఇప్పుడు వినండి, జీన్స్ చిత్రం కోసం సోను నిగమ్, హరిణి, సంగీత పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, శివగణేష్ సంగీతం, ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి, హిట్లర్ చిత్రం కోసం మనో, సుజాత, సంగీత, రేణుక పాడిన భువన చంద్ర గీతం సంగీతం కోటి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచుకున్నానురా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు.

0: కి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
1: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
1: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరదేశీ చిత్రం కోసం మనో సంగీత శుభ పాడిన పాట. వేటూరి రచన, సంగీతం ఎంఎం కీరవాణి,

ఇప్పుడు వినండి, ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి గంగా పాడిన పాట. చంద్రబోస్ రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు మూడు రోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని, ఏ విషయమైనా రాతపూర్వకంగా తనకు అందిస్తే చర్చించేందుకు సిద్ధమని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా సహకరించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినా, నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు

అడ్డు తగలడంతో 17 మంది బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ సెషన్స్ ముగిసేదాకా సస్పెండ్ చేశారు. మరోవైపు శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులు వాణిజ్యం పెంచేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో మంగళవారం ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో లారెల్ జూనియర్తో జరిగిన సమావేశంలో ఈ మేరకు చర్చించారు. నాణ్యమైన బియ్యం సరఫరా సామర్థ్యం, ఆధునిక మిల్లింగ్ వ్యవస్థ తెలంగాణకున్నాయని పేర్కొనగా పెద్ద పరిణామంలో కొనుగోలు అవకాశాలు పరిశీలిస్తామని లారెల్ సానుకూలంగా స్పందించారు. విద్యా సంస్థల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎన్ఓసీ ప్రక్రియలపై నిర్దేశిత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో డీజీఎఫ్ఎస్ కార్యాలయంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు అంశాలు వివరించారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు, యువతలో సృజనాత్మక ప్రతిభ వెలికి తీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యువ ఫిలిం మేకర్స్కు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండి ముకుందరెడ్డి తదితరులతో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాల క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం పూర్తి చేసింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కటక్లో సరళ సాహిత్య సంసద్ కళింగరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఈ పురస్కారంలో సరస్వతీదేవి వెండి విగ్రహం, ప్రశంసాపత్రం ఉంటాయి. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ, ఒక వ్యక్తి జీవితంలో ఎంత దూరం ప్రయాణించినా పుట్టిన నేల జ్ఞాపకాలు, గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం తీర్చిదిద్దుతూనే ఉంటుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి నాగపద్మ ప్రియ గారి గాత్రంలో భక్తి సంగీతం వింటారు. సహకారం వయోలిన్ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ముందుగా సతులారా చూడరే కాపీరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తనం.

కార్యక్రమంలో చివరిగా ఏ తీరుగా నన్ను దయచూచేదవో నాదనామక్రియ రాగం ఆదితాళం శ్రీరామదాసు కీర్తన.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి నాగపద్మప్రియ గారి గాత్రంలో భక్తి సంగీతం విన్నారు. సహకారం వయోలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

స్వాతి ముత్యం. ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందంతో కలిసి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శ్రీ వై కసన్న గారి గాత్రం రామ్ రాగ్ గోప్ కోమల్ రిషబ్ అసావరి సహకారం హార్మోనియం శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే తబలా శ్రీ సిహెచ్ రఘునాథ్ తాన్పుర శ్రీ ఎం నరహరి రాగ్ కోమల్ రిషబ్ అసావరి

హలో అందరికీ, మీ అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. సో బడీస్, ఈరోజు మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ అనే టాపిక్తో వచ్చేసింది మీ శశిరేఖ. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఈనాటి స్పెషల్ డే అయిన తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు. సో ఈ స్పెషల్ డే గురించి కూడా మనం కొద్దిసేపు మాట్లాడుకుందామా? మీకు తెలుసా, మన యాసలోనే మన మట్టి వాసన ఉంటుంది అంటారు. ఇంకా మన యాసలోనే మన ఊరి జ్ఞాపకాలు, మన భాషలో మన అమ్మ పిలుపు ఉంటుంది, నాన్న మందలింపు, స్నేహితుల సరదా కూడా ఉంటుందట. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక భాష గురించి కాదు, మన గుర్తింపు గురించి.

ఈరోజు తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సాహిత్యానికి గుర్తుగా జరుపుకునే ఒక రోజుగానే కాదు, ప్రముఖ కవి, రచయిత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన యూత్ను ఒక చిన్న ప్రశ్న అడగాలనిపిస్తుంది, కానీ వాటికి వాళ్ళిచ్చే సమాధానాలు ఎలా ఉంటాయో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా నీకు తెలుగు మాట్లాడడం వస్తుందా అని అంటారు, అప్పుడు వాళ్ళు అవును వస్తుంది అంటారు. మరి తెలంగాణ యాసలో మాట్లాడతావా అంటే చాలామందికి అయ్యో ఫ్రెండ్స్ నవ్వుతారేమో అనే ఆలోచన ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే స్టైలిష్గా అనిపిస్తుంది, హిందీలో మాట్లాడితే మోడర్న్గా అనిపిస్తుంది, కానీ మన యాసలో మాట్లాడితే మాత్రం అరే మార్చి కొంచెం మాట్లాడొచ్చు కదా అని అంటారు. మన యాసలో ఏం తక్కువ? ఏమీ తక్కువ లేదు. నిజానికి మన తెలంగాణ యాసలో ఉన్నంత జీవం, హాస్యం, ఆప్యాయత చాలా ప్రత్యేకమైంది. ఏమైందిరా అన్న మాటలో ఉన్న దగ్గరతనం, ఎక్కడికి పోతున్నావు అన్న దానిలో ఉన్న ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ కేవలం పదాలు కాదు, మన జీవితంలోని భావాలు. ఇక ఇప్పటి యూత్ గురించి మాట్లాడితే సోషల్ మీడియా తప్పకుండా గుర్తొస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్, మీమ్స్, ఈ రోజుల్లో ఒక చిన్న వీడియో వైరల్ అయితే లక్షల మంది చూస్తున్నారు. అందులో కూడా ఒక తెలంగాణ యాసలో చేసిన కంటెంట్కి ఎంత క్రేజ్ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏంటి, మన యాస పాతది కాదు, ట్రెండింగ్లో ఉంది. మన యాసతో కామెడీ చేయొచ్చు, షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, పాడ్కాస్ట్ చేయొచ్చు, మన యాసతో ప్రపంచానికి మన కథ చెప్పొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ఒక మంచి పాటను కూడా వినేద్దాం.

0: సో మంచి పాట వినేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే మన యాసతో ప్రపంచానికి మన కథ చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ యూత్కి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అంటే మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి, కానీ మారుతున్నప్పుడు మన మూలాలను మాత్రం మర్చిపోవద్దు. ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇలా ఎన్ని భాషలు నేర్చుకున్నా చాలా మంచిదే. ఎందుకంటే ప్రతి కొత్త భాష మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ మన భాషను తక్కువ చేసి మరో భాషను గొప్పగా చూడాల్సిన అవసరం లేదనుకుంటా. ఇతర భాషలను గౌరవిద్దాం, మన భాషను గర్వంగా మాట్లాడదాం. ఇక కాళోజీ నారాయణరావు గారు గురించి మాట్లాడుకుంటే, కాళోజీ గారు కేవలం కవి మాత్రమే కాదు, ప్రజల మనసులోని మాటలను తన రచనల్లో వినిపించిన వ్యక్తి. సామాన్యుడి బాధ, సమాజంలో సమస్యలు, ప్రజల హక్కులు, ఇవన్నీ ఆయన రచనలో కనిపిస్తాయి. అందుకే కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది అంటారు. భాష అంటే కేవలం మాట్లాడే సాధన కాదు, ప్రజల గొంతు కూడా.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: సో మై డియర్ యంగ్స్టర్స్, ఈ తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఒక పని చేద్దాం. మీ అమ్మతో, మీ నాన్నతో, లేదా తాతయ్య అమ్మమ్మలతో ఒకసారి పూర్తిగా మన తెలంగాణ యాసలో మాట్లాడండి. వాళ్ళు పాత పదాల్లో మీకు తెలియని ఒక పదాన్ని అడిగి తెలుసుకోండి, అది మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇంకో అడుగు ముందుకెళ్ళి మన తెలంగాణ యాసలో ఒక చిన్న రీల్ చేయండి, కుదిరితే ఒక కథ చెప్పండి, ఒక పాట పాడండి, ఒక మంచి సందేశం ఇవ్వచ్చు. ఎందుకంటే మన భాషను కాపాడడానికి పెద్ద పెద్ద సభలు అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మనం మంచిగా మాట్లాడితే చాలు. మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు, మనల్ని పెంచిన మన కుటుంబం, మనకు గుర్తింపునిచ్చింది మన నేల. ఆ నేల మనతో మాట్లాడేదే స్వరమే మన భాష. కాబట్టి మన యాసను ఎవరైనా ఎగతాళి చేస్తే బాధపడవలసిన అవసరం లేదు. అలాగే ఇతరుల యాసను కూడా మనం ఎగతాళి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే భాషలు వేరు కావచ్చు, యాసలు వేరు కావచ్చు, కానీ భావాలు మాత్రం ఒక్కటే. సో మన భాషను ప్రేమిద్దాం, ఇతర భాషలను గౌరవిద్దాం. యూత్గా మన బాధ్యత కేవలం మన కెరియర్ను నిర్మించుకోవడమే కాదు, మన సంస్కృతిని కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లడం. ఏమంటారు?
4: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: అది అన్నమాట ఈరోజు స్పెషల్ డే గురించి మనం తెలుసుకుంది. సో ఇప్పటి వరకు డే స్పెషల్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేనండి మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ. తేదీ చూస్తున్నారా? క్యాలెండర్లో పండుగల సీజన్ మొదలైపోయింది. ఎటు చూసినా టెంట్ పనులు, లైటింగ్స్, లడ్డు ప్లానింగ్స్. ఎస్, మనందరి ఫేవరెట్ విఘ్నాలకు అధిపతి, పూజలలో ప్రధాన దైవం బుచ్చి గణపయ్య వచ్చేస్తున్నాడు. వినాయక చవితి అంటే మన యూత్లో ఉండే జోషే వేరబ్బా. మండపంలో డీజే సౌండ్స్, థీమ్ మార్క్ డ్యాన్స్లు, ఫ్రెండ్స్తో నైట్ అవుట్స్, వైబ్ మామూలుగానే ఉండదు. కానీ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఈసారి డాన్సులతో పాటు మన నేచర్ని కూడా కొద్దిగా కాపాడుకుందాం. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ సూపర్ హిట్ చేసేద్దాం. అదే టైంలో మన ప్రకృతి సేఫ్గా ఉండాలి కదా. అందుకనే ఇవాళ మన మట్టి గణపతితో నేచర్కి వచ్చే లాభాలేంటో అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట.

గణపతి పప్ప మోరియ సాంగ్ అట్లా ఓపెనింగ్ ఉండాలన్నమాట. బాగుంది కదా. సో ఇక టాపిక్లోకి వెళ్తే, మీరందరూ ఇక వినాయకుడి విగ్రహాన్ని కొనడానికి వెళ్తున్నారు కదా మార్కెట్కి, అక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి చాలా షైనింగ్గా తలతల మెరిసిపోయే కలర్ఫుల్ వినాయకుడు, రెండోది సింపుల్గా హానెస్ట్గా క్యూట్గా కనిపించే మట్టి విగ్రహాలు. చాలామంది ఈ కలర్ బాగుందని మొదటి ఆప్షన్ వైపే వెళ్తారనుకోండి, కానీ అక్కడే మనం కొంచెం జాగ్రత్త వహించాలి. అక్కడ ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇంకా కెమికల్ పెయింట్స్ నిమజ్జనం రోజున మనం చెరువులో చేస్తాం కదా, అది కరగడానికి నెలలు పడుతుందట తెలుసా. రేపు అదే నీరు భూమిలోకి ఇంకిపోతే మనం తాగే బోర్ వాటర్లో కూడా లెడ్, కడ్మియం లాంటి విషయాలు కలుస్తాయి. అదే మట్టి వినాయకుడు అనుకోండి, స్పీడ్ మెల్ట్, నీటిలో వేస్తే గంటలో కరిగిపోతాడు. నీటిలో కలుషితం చేయడు, అలాగే రిటర్న్ టు రూట్స్ అనమాట. మట్టి నుంచి పుట్టి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాడు. ఎటువంటి విషపూరిత రసాయనాలు లేకుండా మంచిగా సేఫ్గా ఉంటాడనమాట. కాబట్టి జలచరాలు సేఫ్, మనం పూజించే దేవుడి పేరుతో

0: ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పూజించే దేవుడి పేరుతో మనం బతికే భూమిని పాడు చేయడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించి చూడండి, మీకు ఇలా అనిపించవచ్చు, సరే మేము మట్టి వినాయకుడినే తెస్తాం కానీ మా పండుగ స్పెషల్గా ఎలా ఉంటుంది అంటారు. అందుకే మీకోసమే కొన్ని సూపర్ కూల్ ఐడియాతో వచ్చేసానన్నమాట. అదే సీడ్ గణేష్. ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్ ఫ్రెండ్స్, విత్తనాలు కలిపిన మట్టిలో చేసిన వినాయకుడిని తీసుకురండి. ఆ తర్వాత నిమజ్జనం రోజు ఇంట్లోనే ఒక కుండీలో నిమజ్జనం చేయండి. కొన్ని రోజులకి అక్కడ ఒక అందమైన తులసి మొక్క, పూల మొక్క, టమాటా మొక్క ఏదో ఒకటి మంచిగా మొలుస్తుంది. అంటే గణపతి మన ఇంట్లోనే ఒక ప్రాణం రూపంలో ఉంటాడనమాట. ఎంత అందమైన ఐడియా కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ చూడండి, అందులో మీ ఫ్రెండ్స్తో కలిసి మీరే ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేయండి. ఆ ప్రాసెస్లో వచ్చే కిక్, ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్, వ్యూస్ ఇక వేరే లెవెల్. అంతే, ఇంకా ట్రాఫిక్ జామ్ లేదు, లేక్స్ దగ్గర తొక్కిసలాటలు లేదు, బాల్కనీలో బకెట్ నీళ్ళతో కరిగించి ఆ నీటిని చెట్లకు పోయండి, ఆశీర్వాదం డబుల్ వచ్చేస్తుంది. సో బడీస్, ట్రెండ్ సెట్ చేయడమే కదా యూత్ స్టైల్. వినాయక చవితి అనేది భక్తితో పాటు ప్రకృతిని ప్రేమించే పండుగ. ఆ ఆచారంలో ఉన్న సైన్స్ని మనం అర్థం చేసుకుందాం. ఈసారి మన గ్రూప్లో ఒక రూల్ పెట్టుకుందాం, మన ఇంట్లో మన కాలనీలో మీ మట్టి విగ్రహాన్ని ఫోటో తీసి సెల్ఫీ పెట్టమని. ఓకే ఓకే, మన కార్యక్రమం టైం కూడా అయిపోవస్తుంది కాబట్టి మళ్ళీ మరో మంచి టాపిక్తో కలుస్తుంది. అలాగే మీ అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబ

0: కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందని తెలిపారు. ధర్మబద్ధమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించారు.

0: సేవ ఎంత అమూల్యమైందో, విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ఫ్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈరోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలు సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7న మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ 17 సెప్టెంబర్ రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, 7 అక్టోబర్ గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కలస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. 17 నుంచి 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
1: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह కొలంబోలో శ్రీలంక అధ్యక్షులు అసురు కుమార్ దినస్ నాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్ధారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్ధికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్ద వీరుడు, పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచి శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో

0: చివరిగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేట నిల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్ధతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్ లోపలికి తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రతా స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీం స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతలిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు శీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతకు సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం

0: के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं समाप्त होता है। अब आपकी मित्र विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: హలో
4: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
3: చెప్పండి మేడం.
4: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
3: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
5: బాబాయ్,
3: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
5: బాబాయ్ పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
3: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
5: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలు అన్ని గాయపోయినాయి.
3: అట్లా చేసిండారా?
5: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
6: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
7: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బీఆర్ఎస్కు చెందిన 17 మంది శాసనసభ్యులను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపైనే కాంగ్రెస్ సస్పెన్షన్ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్న అంశాలు తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని, దీనిపై వివరాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు మేరకు 17 మంది బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. 3వ రోజు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు, వెల్లోకి దూసుకొచ్చారు. సభా కార్యకలాపాలకు అడ్డం కలిగించవద్దని, ఏదైనా సమస్య ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని, దానిపై చర్చించేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో వారిని సభ నుండి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.
2: The members named by the speaker is suspended from the services of the house for the remainder of day session. Shri Anil Jadhav, Shri Tanniru Harish Rao, Shri Guntakalla Jagdishwar Reddy, Shri Gangula Kamalakar, Shri Kaushik Reddy, Shri Madhavaram Krishna Rao, శ్రీమతి కోవా లక్ష్మి, శ్రీ కోనింటి మాణికరావు, శ్రీ చింతా ప్రభాకర్, శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శ్రీ ప్రశాంత్ రెడ్డి వేముల, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీమతి పట్లోల సబితా ఇంద్రారెడ్డి, శ్రీ కల్వకుంట్ల

0: సంజయ్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీమతి వాకాటి సునీత లక్ష్మారెడ్డి, శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, శ్రీ కాలేరు వెంకటేష్, శ్రీ విజయుడు, శ్రీ కేపీ వివేకానంద గారు.
1: అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విచారం వ్యక్తం చేశారు. న్యాయం కోరితే సస్పెండ్ చేస్తారా, మహిళా ప్రజాప్రతినిధులపై దాడిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడినివ్వకుండా 1000 రోజుల వైఫల్య పాలనపై చర్చ పెట్టమంటే, ఆడబిడ్డలకు న్యాయం చేయమంటే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపైనే కాంగ్రెస్ సస్పెన్షన్ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు తమ సమస్యల గురించి మాట్లాడాలని కోరుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ ను సభ నుండి బయటకు పంపాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపించారు. సభాపతికి చేయవలసిన అవమానాలన్నీ బీఆర్ఎస్ నేతలు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. వెల్లోకి వచ్చి అవమానాలు చేసి స్పీకర్పై సవాల్ విసురుతున్నారని, ఇలాంటి ధోరణి మానుకోవాలని కోరారు. సభాపతితో పాటు వారి తల్లిని దూషించారని, నిరసనలో భాగంగా దళితులు రోడ్డుపై నడిచిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేసి అవమానించారని ఆరోపించారు. దొరతనం పోకడలు భరించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత విజువల్స్ ను ఆమె విడుదల చేశారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇందిరారెడ్డి, కోవ లక్ష్మీలను వెనక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోశారని, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి సుధీర్ రెడ్డి తాకుకుంటూ వచ్చారని ఆమె వివరించారు. స్పీకర్పై ప్రతిపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకత్వం దీనిపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు జరిగిన అవమానంపై దళిత సోదరులు నిరసన తెలిపితే వారిని మరింత అవమానించేలా ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేయడం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా అభివృద్ది శూన్యమని పేర్కొన్నారు. భద్రాచలంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడుకోవడం తప్ప జిల్లా కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ ప్రకటన విడుదల చేశారు. తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ స్మృతికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపిన గవర్నర్, మాతృభాష పరిరక్షణ అభివృద్దికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు. ప్రజాకవి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, జీవన విధానాలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన కాళోజీ సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. మరోవైపు కాళోజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. కాళోజీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో చైతన్యం, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం కల్పించిందని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి నివాళులర్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్న అంశాలు తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని, దీనిపై వివరాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని ఆయిల్ కంపెనీలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్

0: కోదండరాం ప్రశ్నకు పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో సమాధానమిచ్చారు. విజయ సాధనకు అభిరుచి, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ కీలకమని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. రాబోయే 5 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 7 రకాల ఎంపిక చేసిన వరి విత్తన రకాలు కొనుగోలు చేసిన రైతులు ఈ నెల 10లోగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జనగామ జిల్లా వ్యవసాయ అధికారిని అంబికా సోని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాల క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలనను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం పూర్తి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యువతి యువకులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ముప్పడి రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం వద్ద ఉన్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ద్వారా అధికారులు ఈరోజు నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 17 మంది శాసనసభ్యులను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపైనే కాంగ్రెస్ సస్పెన్షన్ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్న అంశాలు తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని, దీనిపై వివరాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
2: జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

నమస్కారం రైతు సోదరా సోదరిమన్లారా, ఆకాశవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేము ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనగా పీజీటీఏయు నుండి 4వ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులం. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ సమాచారాన్ని అందించే మా చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం నేల ఆరోగ్యం, సుస్థిర వ్యవసాయానికి పునాది గురించి చర్చించబోతున్నాం. మన పంటకు ఆహారం ఇచ్చేది నేల, నిల్వ నీడలా ఉండేది నేల. అందుకే మనం పంటను చూసుకున్నట్టే నేలను కూడా చూసుకోవాలి. అయితే అసలు నేల ఆరోగ్యం అంటే ఏమిటి? నేల ఎందుకు అనారోగ్యానికి గురవుతుంది? భూసార పరీక్ష ఎందుకు చేయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఒక గ్రామానికి వెళ్దాం. పాత్రలు: లక్ష్మి గ్రామస్థురాలుగా పూజిత, సరస్వతి మహిళా రైతు.

0: గా నందిని, రమేష్ రైతుగా శివమణి, శ్రీదేవి వ్యవసాయ అధికారి ఏఓగా శృతి. గ్రామంలో ఇద్దరు రైతులు మాట్లాడుకుంటున్నారు.
1: రమేష్ అన్న, ఈసారి నీ పంట ఎలా ఉంది? మా పొలంలో పంట ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. ఇంతకు ముందు ఎంత ఎరువు వేసామో ఈసారి కూడా దాదాపు అంతే వేశాం. కానీ పంటలో ఆ పచ్చదనం, ఎదుగుదల మాత్రం కనిపించడమే లేదు.
2: అదే సమస్య మా పొలంలో కూడా ఉంది సరస్వతి. ఎరువుల ఖర్చు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. యూరియా, ఇతర ఎరువులు కూడా వేస్తున్నాం, కానీ దిగుబడి మాత్రం మనం అనుకున్న విధంగా రావడం లేదు.
0: మీ ఇద్దరు మాటలు వింటుంటే నాకు ఒక సందేహం వస్తుంది. మీరు ఎరువులు ఎక్కువగా వేస్తే పంట బాగా రావాలి కదా, మరి ఎరువులు వేస్తున్నా కూడా దిగుబడి ఎందుకు తగ్గిపోతుంది?
1: అదే మాకు కూడా అర్థం కావడం లేదక్క. ఇంతకు ముందు మా నేల చాలా బాగుండేది, ఇప్పుడు నీరు పెట్టినా ఎరువు వాడినా పంట అనుకున్నంతగా స్పందించడం లేదు.
2: మన ఊరికి వ్యవసాయ అధికారి శ్రీదేవి గారు వస్తున్నారని విన్నాను. ఆమెను అడిగితే మన సందేహాలకు సమాధానం దొరుకుతుంది.
0: వ్యవసాయ అధికారి ప్రవేశం.
3: అందరికీ నమస్కారం. మీ అందరి పొలాల పరిస్థితి ఎలా ఉంది?
1: నమస్కారం మేడం. మేము ఎరువులు బాగానే వాడుతున్నాము, కానీ పంట దిగుబడి ఆశించినంతగా రావడం లేదు. అసలు సమస్య ఏమై ఉండిద్దంటారు?
2: అవును మేడం, కొన్నిసార్లు ఎరువుల మోతాదు కూడా పెంచుతున్నాం, అయినా పంటలో పెద్ద మార్పు కనిపించడం లేదు.
3: దీనికి ముఖ్యమైన కారణం నేల ఆరోగ్య సమస్య కావచ్చు. పంట బాగా రావాలంటే కేవలం ఎరువులు వేయడం సరిపోదు. ముందుగా మనం పంట పెరిగే నేల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి.
0: మేడం, నేల ఆరోగ్యం ఏంటి? మనిషికి ఆరోగ్యం ఉంటుందని తెలుసు, నేలకు కూడా ఆరోగ్యం ఉంటుందా?
3: ఆ, తప్పకుండా ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం, నీరు, గాలి అవసరం కదా. అలాగే మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే నేలలో సరైన పోషకాలు, నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం, గాలి ప్రసరణ, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా ఉండాలి.
0: నేల ఆరోగ్యానికి మూడు ముఖ్యమైన అంశాలు.
2: మేడం, నేల ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది?
3: మామూలుగా అయితే నేల ఆరోగ్యానికి మూడు ప్రధాన అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అవి భౌతిక లక్షణాలు, రసాయన లక్షణాలు మరియు జీవ సంబంధ లక్షణాలు.
1: అవి కాస్త అర్థమయ్యేటట్టు చెప్తారా మేడం?
3: తప్పకుండా. మొదటిది భౌతిక ఆరోగ్యం. నేల మరీ గట్టిగా కాకుండా గాలి మరియు నీరు సరిగ్గా ప్రసరించేలా ఉండాలి. మొక్కల వేర్లు బాగా వ్యాపించడానికి అనుకూలంగా ఉండాలి. రెండవది రసాయన ఆరోగ్యం. మొక్కలకు అవసరమైన పోషకాలు సరైన పరిమాణంలో ఉండాలి. అవసరమైనవి పోషకాలు తక్కువగా ఉండకూడదు, అలా అని అధికంగా కూడా ఉండకూడదు. మూడవది జీవ సంబంధ ఆరోగ్యం. నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాములు వంటి జీవులు ఉండటం కూడా చాలా ముఖ్యం.
0: నేల ఆరోగ్యం ఎందుకు తగ్గుతుంది?
2: అయితే మేడం, నా పొలంలో నేల ఆరోగ్యం ఎందుకు తగ్గిపోతుంది?
3: రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా భూసార పరీక్ష చేయకుండానే ఎరువులను వాడటం, ఒకే రకమైన ఎరువులను పదే పదే అధికంగా ఉపయోగించడం, ఒకే పంటను వరుసగా పండించడం, సేంద్రీయ పదార్థాల వినియోగం తగ్గడం వంటి కారణాలు ఉంటాయి.
1: అవునా మేడం, మేము ఇన్ని రోజులు పంటకు ఎక్కువ యూరియా వేస్తే బాగా పచ్చగా కనిపిస్తుంది అని అనుకునేవాళ్ళం.
3: అదే విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పంట పచ్చగా కనిపించడం ఒక్కటే మంచి దిగుబడికి సూచన కాదు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు సమతుల్యంగా అందాలి. ఉదాహరణకు, మనిషికి మూడు పూటల అన్నం తింటే సరిపోదు కదా ఆరోగ్యంగా ఉండడానికి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అన్ని అవసరమే. అలాగే మొక్కలకు కూడా నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు ఇతర పోషకాలు కూడా అవసరమే.
0: అంటే మొక్కకు కూడా అన్ని పోషకాలున్న ఆహారం కావాలన్నమాట.
3: అవును, అందుకే సమతుల్య పోషక యాజమాన్యం చాలా ముఖ్యం.
0: భూసార పరీక్ష మరియు సాయిల్ హెల్త్ కార్డ్.
1: మేడం, మన నేల ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి రైతులు ఏం చేయాలి?
3: భూసార పరీక్ష చేయించుకోవాలి. దాని ద్వారా రైతులకు తమ నేల ఆరోగ్యానికి సంబంధించిన సరైన రికార్డు లభిస్తుంది. దీని ద్వారా నేల యాజమాన్య పద్ధతులపై కూడా అవగాహన పొందవచ్చు.
0: అంటే ఆ రికార్డు ఆధారంగా మాలాంటి రైతులు తమ భూమి, భవిష్యత్తు పంటలు గురించి కూడా ప్రణాళిక చేసుకోవచ్చా?
3: అవును, ఈ రికార్డు ద్వారా మీ నేలలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీ పంట ప్రణాళిక చేసుకోవడానికి ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడొచ్చు అనేది తెలుసుకోవచ్చు.
2: ఈ భూసార పరీక్ష చేయించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
3: సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా రైతులు ఈ భూసార పరీక్ష ఉచితంగా చేయించుకోవచ్చు. ఈ పరీక్ష ఫలితాలను సరిగ్గా అర్థం చేసుకుని ఎరువులు వాడితే అవసరం లేని ఎరువు కొనుగోలు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అందుకే కార్డు తీసుకోవడమే కాదు, అందులోని సూచనలను కూడా అర్థం చేసుకుని అమలు చేయడం చాలా ముఖ్యం.
0: నేల నమూనా ఎలా తీసుకోవాలి? మేడం, భూసార పరీక్ష చేయించాలంటే పొలం నుండి మట్టి నమూనా ఎలా సేకరించాలి?
3: పొలం

0: ఒకే రకంగా ఉంటే ప్రతి 5 ఎకరాలకు ఒక నమూనా తీసుకోవాలి. పొలంలోని పలు చోట్ల మట్టిని సేకరించాలి. ముందు గడ్డి, చెత్త, కలుపు మొక్కలను తొలగించాలి. ఎకరంలో 6 నుంచి 8 అంగుళాల లోతు వరకు గుంత తీయాలి. అన్ని చోట్ల తీసుకున్న మట్టిని బాగా కలిపి క్వార్టర్ పద్ధతి ద్వారా చివరికి 1/2 కిలో వచ్చేలా మట్టి మిగిలేలా చేయాలి. దాన్ని శుభ్రమైన సంచిలో వేసి రైతు పేరు, గ్రామం, సర్వే నంబర్, వేయబోయే పంట వివరాలు రాసి సమీపంలో భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి.
1: మేడం, ఎక్కడ పడితే అక్కడ నుండి ఒక గుంపెడు మట్టి తీసుకుంటే సరిపోద్దా?
0: సరిపోదు. చెట్ల కింద నుంచి, ఎరువు కుప్పల దగ్గర నుంచి, నీరు నిలిచే ప్రదేశాల నుంచి, లేదా అసాధారణంగా కనిపించే చోట్ల నుంచి మట్టి తీసుకోవడం సరైనదే కాదు.
2: మరి నమూనాను ఎప్పుడు తీసుకోవడం మంచిది?
0: మామూలుగా అయితే ఎండాకాలంలో తీసుకోవాలి. ఎరువులను వేసిన వెంటనే నమూనా తీసుకోకుండా 15 రోజుల తర్వాత ఎరువులు వేశాక నమూనా తీసుకోవడం సరైనది. పంట కోత తర్వాత లేదా పంటకి ముందు కూడా తీసుకోవచ్చు.
3: నమూనా తీసుకోవడంలో కూడా ఇంత జాగ్రత్త అవసరమా?
0: అవును, ఎందుకంటే సరిగ్గా నమూనా ఉంటేనే కదా సరైన ఫలితం అనేది వస్తుంది. సరైన ఫలితం ఉంటేనే కదా సరైన ఎరువులు సిఫార్సులు పొందవచ్చు.
3: పీజీటీఏయులో భూసార పరీక్ష సదుపాయం.
1: మేడం, రైతుల భూసార పరీక్ష ఎక్కడ చేయించవచ్చు?
0: మీ జిల్లాలోని మట్టి పరీక్ష కేంద్రాలు సంప్రదించవచ్చు, లేదా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే పీజీటీఏయు పరిధిలో సాయిల్ హెల్త్ యూనిట్ రైతులకు నేల విశ్లేషణ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే సాయిల్ హెల్త్ కార్డ్ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత పరీక్ష సదుపాయాల కోసం స్థానిక వ్యవసాయ ఏఓ ఏయుఓలతో కూడా సంప్రదించవచ్చు.
3: అంటే పరీక్ష చేయించడానికి రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నమాట. అందుబాటులో ఉన్న ఉచిత సదుపాయాలను కూడా ఉపయోగించుకోవచ్చు.
0: అవును.
3: నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
2: మేడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రైతులు పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి?
0: మొదటిది, భూసార పరీక్ష ఫలితాలు ఆధారంగా ఎరువులను వాడాలి. రెండవది, పశువుల ఎరువు, కంపోస్ట్ వంటి సేంద్రియ పదార్థాల వినియోగాన్ని పెంచాలి. మూడవది, ఒకే పంటను పదే పదే పండించకుండా పంట మార్పిడి పద్ధతిని కూడా పాటించాలి. వీలైనంత వరకు పప్పుధాన్య పంటలను కూడా పంటల వ్యవస్థలో భాగం చేయడం ఉపయోగకరం. నాలుగవది, వేరువేరు పంటలకు వేరువేరు పోషక అవసరాలు ఉంటాయి. ఒకే పంటను పదే పదే సాగు చేస్తే కొన్ని పోషకాలు ఎక్కువగా వినియోగించబడే అవకాశం కూడా ఉంటుంది. సరైన పంట మార్పిడి ద్వారా నేలపై ఒత్తిడిని తగ్గించి పోషకాల వినియోగాన్ని మెరుగ్గా నిర్వహించవచ్చు. నాలుగవది, పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సరైన పద్ధతిలో నిర్వహించాలి. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం తగ్గడంతో పాటు నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే వాటిని సాధ్యమైనంత వరకు సరైన పద్ధతిలో ఉపయోగించడం మంచిది. ఐదవది, నేల కోతను నివారించే చర్యలు కూడా తీసుకోవాలి.
2: మేడం, ఈరోజు మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. పంటకు ఎరువు వేయడం మాత్రమే కాదు, సమతుల్యంగా ఎరువు వాడడం కూడా చాలా ముఖ్యమని.
1: నిజమే, ఇక నుంచి పక్క వాళ్ళని చూసి ఎరువులు వేయను. సాయిల్ హెల్త్ కార్డ్, భూసార పరీక్ష సిఫార్సులను మరియు పంట అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎరువులు వాడతాను.
0: చాలా బాగా చెప్పారు. సుస్థిర నేల ఆరోగ్య పద్ధతులను పాటించడం ప్రతి రైతు బాధ్యత.
3: రైతు సోదర సోదరిమణులారా, ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో సమతుల్య ఎరువుల వినియోగం మరియు సుస్థిర నేల ఆరోగ్య పద్ధతుల గురించి తెలుసుకున్నాం.
2: అవసరానికి మించి ఎరువు వేయడం కాదు, నేల మరియు పంట అవసరానికి తగిన విధంగా సమతుల్యంగా వాడడం ముఖ్యమని తెలుసుకున్నాం.
1: సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా అందుబాటులో ఉన్న భూసార పరీక్ష సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. సిఫార్సు ప్రకారం ఎరువులు వాడితే అనవసరమైన ఖర్చును తగ్గించవచ్చు.
4: సమతుల్య ఎరువుల వినియోగం, ఆరోగ్యవంతమైన నేల, సుస్థిర వ్యవసాయం.
3: నేలను కాపాడుదాం,
2: నేల ఆరోగ్యాన్ని పెంపొందిద్దాం.
1: ముందు నేల అవసరం తెలుసుకుందాం, తరువాత సమతుల్య ఎరువులు వాడుదాం, ఖర్చును తగ్గించుకుందాం.
0: సాయిల్ హెల్త్ కార్డును ఉపయోగిద్దాం, శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేద్దాం.
3: ఈ కార్యక్రమాన్ని అందించిన మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 4వ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులం. మరో రైతు ఉపయోగకరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం.
5: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన సామాజిక అంశమైన ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 8 సెప్టెంబర్ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ

ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక విద్య నైపుణ్యాలను అందించడం, అక్షరాస్యత ప్రాముఖ్యత ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. అక్షరాస్యత అనేది కేవలం అక్షరాలను చదవడం, రాయడం మాత్రమే కాదు. వ్యక్తి తన హక్కులను, బాధ్యతలు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక సమస్యలు మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కూడా అక్షరాస్యతలో భాగమే. విద్య మరియు

అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమెట్టు అని చెప్పవచ్చు. మరి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అక్షరాస్యత అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటి? భారతదేశంలో అక్షరాస్యత పరిస్థితి ఎలా ఉంది? మహిళలు, గ్రామీణ ప్రజల మరియు వెనుకబడిన వర్గాల జీవితాల్లో అక్షరాస్యత ఎలాంటి మార్పు తీసుకురాగలదు అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అక్షరాస్యత అనేది ఒక వ్యక్తి చదవడం, రాయడం మరియు సాధారణ విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం. అయితే ఆధునిక సమాజంలో అక్షరాస్యత భావన మరియు మరింత విస్తృతమైంది. ఈ వ్యక్తి తన రోజువారీ జీవితంలో అవసరమైన సమాచారాన్ని చదివి అర్థం చేసుకోవడం, రాయడం, లెక్కలు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అక్షరాస్యతలో భాగంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మందుల లేబుల్ చదవడం, బ్యాంక్ ఫారం నింపడం, బస్సు నంబర్ గుర్తించడం, ధరలను పోల్చడం, మొబైల్లో సందేశాన్ని చదవడం, ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోవడం వంటి పనులు చేయగలిగితే అతని రోజువారీ జీవితం మరింత సులభమవుతుంది. అందువల్ల అక్షరాస్యత అనేది ఒక వ్యక్తి స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి మరియు సామాజిక సాధికారతకు ముఖ్యమైన సాధనం. 1966లో సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించారు. 1967 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం ద్వారా అక్షరాస్యత వ్యక్తులు, సమాజాలు మరియు దేశాల అభివృద్ధిలో పోషించే కీలక పాత్రను గుర్తు చేస్తోంది. అక్షరాస్యతను కేవలం విద్యా అంశంగా కాకుండా మానవ హక్కు మరియు జీవితాంతం నేర్చుకునే ప్రక్రియగా చూడాలనే భావనకు ఈ దినోత్సవం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం యొక్క ముఖ్య లక్షణాలు: ప్రజల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించడం, నిరాక్షరాస్యత నిర్మూలనను ప్రోత్సహించడం, ప్రతి ఒక్కరికి విద్య అందేలా చర్యలు ప్రోత్సహించడం, మహిళల అక్షరాస్యతను పెంచడం, గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల విద్యను విస్తరించడం, పెద్దల విద్యను ప్రోత్సహించడం, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను పెంచడం, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, విద్యకు సమాన అవకాశాలను కల్పించడం, అక్షరాస్యత ద్వారా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి సాధించడం. మనిషి జీవితంలో అక్షరాస్యత ఎంతో ప్రాధాన్యత ఉంది. చదవడం, రాయడం తెలియని వ్యక్తి రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్షరాస్యత ద్వారా వ్యక్తి సమాచారాన్ని స్వయంగా తెలుసుకోగలడు, తన హక్కులను అర్థం చేసుకోగలడు, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోగలడు, బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోగలడు, ఆరోగ్య సమాచారాన్ని అర్థం చేసుకోగలడు, ఉపాధి అవకాశాలను పొందగలడు, మోసాల నుంచి తనను తాను రక్షించుకోగలడు, పిల్లల విద్యకు సహకరించుకోగలడు, సమాజంలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనగలడు. అందువల్ల అక్షరాస్యత వ్యక్తి జీవితాన్ని అనేక విధాలుగా మెరుగుపరుస్తుంది. వ్యక్తిగత అభివృద్ధిలో అక్షరాస్యత పాత్ర: అక్షరాస్యత వ్యక్తిత్వ వికాసానికి పునాది. చదువుకున్న వ్యక్తి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతాడు, తమ సమస్యలకు పరిష్కారాలను అన్వేషించగలడు, ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలడు. అక్షరాస్యత వ్యక్తిలో ఆత్మవిశ్వాసం, ఆలోచన సామర్థ్యం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సమస్య పరిష్కారం నైపుణ్యం, సమాచారాన్ని విశ్లేషించి సామర్థ్యం వంటి లక్షణాలను పెంపొందిస్తుంది. అక్షరాస్యత కలిగిన కుటుంబాల్లో పిల్లల విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు పిల్లల పాఠశాల విద్యను పర్యవేక్షించగలరు. పిల్లల హోంవర్క్, పాఠశాల సమాచారాన్ని అర్థం చేసుకోవడం, ఉపాధ్యాయులతో సంప్రదించడం వంటి విషయాల్లో సహకరించగలరు. అదేవిధంగా కుటుంబం, ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత మరియు ఆర్థిక నిర్వహణలో కూడా అక్షరాస్యత ఉపయోగపడుతుంది. అందువల్ల ఒక వ్యక్తి అక్షరాస్యుడు కావడం మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అభివృద్ధి చెందడానికి అది దోహదపడుతుంది. మహిళల అక్షరాస్యత ప్రాముఖ్యత: మహిళల అక్షరాస్యత సమాజ అభివృద్ధికి అత్యంత కీలకం. ఒక మహిళ చదువుకున్నప్పుడు ఆమె తన ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్య మరియు కుటుంబ సంక్షేమంపై మెరుగైన నిర్ణయాలు తీసుకోగలదు. బాలికల విద్యకు ప్రోత్సాహం లభిస్తుంది, బాల్య వివాహాలను తగ్గించడంలో సహాయపడుతుంది, మాతా శిశు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది, కుటుంబ ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది, మహిళల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మహిళల సామాజిక భాగస్వామ్యం పెరుగుతుంది. అందుకే ఒక మహిళ విద్యావంతురాలని చేస్తే ఒక కుటుంబం విద్యావంతం చేసినట్టే అనే భావనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత: గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంపొందించడం దేశ అభివృద్ధికి అవసరం. గ్రామీణ ప్రజల వ్యవసాయం, పశుపోషణ మరియు ఇతర జీవనోపాధులపై ఆధారపడుతుంటారు. వారికి వ్యవసాయ, సాంకేతిక, మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం,
ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకింగ్ సేవల గురించి తెలుసుకోవడం

దానికి అక్షరాస్యత ఉపయోగపడుతుంది. వ్యవసాయదారులు చదవగలిగితే విత్తనాల ప్యాకెట్ పై ఉన్న సూచనలను అర్థం చేసుకోగలరు, ఆరోగ్య సేవలను సమయానికి పొందగలడు, పోషకాహార గురించి తెలుసుకోగలడు, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకోగలడు, వ్యాధుల నివారణ చర్యలు తీసుకోగలడు. కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆరోగ్య అక్షరాస్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అక్షరాస్యత మరియు ఉపాధి. అక్షరాస్యత ఉపాధి అవకాశాలను పెంచడంలో ముఖ్యమైన సాధనం. చదవడం, రాయడం, లెక్కలు చేయడం మరియు ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలను కలిగి వ్యక్తుల వివిధ రకాల ఉపాధి అవకాశాలను పొందేందుకు ఎక్కువ సిద్ధంగా ఉంటుంది. నేటి ఉద్యోగ మార్కెట్లో కేవలం చదవడం రాయడం మాత్రమే కాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కారం, ఆర్థిక అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు వంటి సామర్థ్యాలకు కూడా అవసరం. అందువల్ల అక్షరాస్యతను ఉపాధి సాధికారతంగా పునాదిగా పరిగణించవచ్చు. అక్షరాస్యత మరియు పేదరిక నిర్మూలన. పేదరికం మరియు నిరక్షరాస్యత మధ్య సంబంధం ఉంది. విద్యా అవకాశాలు లేని వ్యక్తులు మెరుగైన ఉపాధి అవకాశాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అక్షరాస్యత ద్వారా వ్యక్తులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడానికి మరియు ఉపాధి అవకాశాలను అన్వేషించడానికి వీలు కలుగుతుంది. దీంతో కుటుంబ ఆదాయం పెరగడానికి మరియు జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అక్షరాస్యత మరియు సామాజిక సాధికారత. అక్షరాస్యత వ్యక్తికి తన హక్కుల గురించి తెలుసుకునే శక్తినిస్తుంది. చట్టాలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రత కార్యక్రమాలు మరియు పౌర హక్కుల గురించి తెలుసుకున్న వ్యక్తి సమాజంలో చదువుకున్న చురుకుగా పాల్గొనగలడు. అక్షరాస్యత సామాజిక అసమానతలను తగ్గించడానికి, వివక్షను ఎదుర్కోవడానికి, హక్కులపై అవగాహన పెంచడానికి, ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అక్షరాస్యత మరియు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ముఖ్యమైనది. ప్రజలు తమ హక్కుల గురించి మరియు బాధ్యతలను అర్థం చేసుకోవడానికి అక్షరాస్యత అవసరం. అక్షరాస్యత కలిగిన పౌరులు ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకోగలరు, అభ్యర్థుల గురించి సమాచారాన్ని తెలుసుకోగలరు, ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోగలరు, తమ సమస్యలను అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లగలరు. అందువల్ల అక్షరాస్యత బలమైన ప్రజాస్వామ్యాన్ని పునాది. అక్షరాస్యత మరియు బాలల విద్య. తల్లిదండ్రుల అక్షరాస్యత పిల్లల విద్యకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయపడుతుంది. చదువుకున్న తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడం, వారి విద్యను పర్యవేక్షించడం మరియు పాఠశాల కార్యక్రమంలో పాల్గొనడం వంటి విషయాల్లో చురుకుగా ఉంటారు. అందువల్ల పెద్దల అక్షరాస్యత పెరగడం ద్వారా తదుపరి తరాల విద్యా స్థాయి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. భారతదేశంలో అక్షరాస్యత. భారతదేశంలో అక్షరాస్యత పెంపొందించుకునేందుకు స్వాతంత్రం తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. రాజ్యాంగం విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. కాలక్రమేణా పాఠశాల విద్య, పెద్దల విద్య, మహిళల విద్య మరియు సామాజిక విద్యకు సంబంధించిన కార్యక్రమాలు విస్తరించాయి. భారతదేశంలో అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ లింగం, ప్రాంతం, సామాజిక వర్గం, ఆర్థిక స్థితి మరియు గ్రామీణ పట్టణ పరిస్థితుల మధ్య తేడాలు ఇంకా కనిపిస్తాయి. అందువల్ల ప్రతి వ్యక్తికి నాణ్యమైన విద్య మరియు జీవితాంతం నేర్చుకునే అవకాశాలు అందేలా చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం మరియు అక్షరాస్యత. జాతీయ విద్యా విధానం 2020 ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలు చదవడం, రాయడం మరియు ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలంగా ఏర్పడటం వారి తదుపరి విద్యకు పునాది. అందువల్ల చిన్న వయసులోనే ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం సాధించేలా విద్య వ్యవస్థ పనిచేయడం చాలా అవసరం. అక్షరాస్యత కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర. ప్రపంచంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అక్షరాస్యత పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించగలవు. స్వచ్ఛంద సంస్థలు గ్రామంలో అక్షరాస్యత కేంద్రాలు నిర్వహించుకోవచ్చు, పెద్దలకు ప్రాథమిక విద్య అందించవచ్చు, మహిళలకు ప్రత్యేక విద్య కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, డిజిటల్ అక్షరాస్యత ప్రోత్సహించవచ్చు, విద్యా హక్కులపై అవగాహన కల్పించవచ్చు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల మరియు స్థానిక సమాజం కలిసి పనిచేసినప్పుడే అక్షరాస్యత కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చు. అక్షరాస్యత పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర. ఉపాధ్యాయులు అక్షరాస్యత కార్యక్రమాలకు వెన్నుముక వంటివారు. వారు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో చదివే అలవాటు, ప్రశ్నించే స్వభావం, సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు, సామాజిక బాధ్యత వంటి లక్షణాలు పెంపొందించాలి. పెద్దల అక్షరాస్యత కార్యక్రమంలో కూడా ఉపాధ్యాయులు మరియు శిక్షణ పొందిన వాలంటీర్లు ముఖ్యమైన పాత్ర పోషించగలరు.
కుటుంబం మరియు సమాజం పాత్ర.

0: అక్షరాస్యత పెంపొందించడంలో కుటుంబం మొదటి విద్య కేంద్రం. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడం, ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించడం మరియు పిల్లలను ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహించడం అవసరం. అదేవిధంగా సమాజం పాఠశాల మానేసే పిల్లలను గుర్తించడం, పెద్దల అక్షరాస్యతను ప్రోత్సహించడం, బాలికల విద్యకు మద్దతు ఇవ్వడం, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి చర్యలు చేపట్టాలి. అక్షరాస్యతలో ఎదురయ్యే సవాళ్లు. ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతను పెంపొందించడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. పేదరికం, పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాంతాలు, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, లింగ అసమానతలు, పాఠశాల మనివేత, విద్య వనరుల కొరత, డిజిటల్ విభజన, పెద్దలతో విద్యపై ఆసక్తి లోపం, సామాజిక మరియు ఆర్థిక అసమానతలు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలి? అక్షరాస్యత ర్యాలీలు, అవగాహన సదస్సులు, వ్యాచరణ పోటీలు, వక్తృత్వ పోటీలు, పోస్టర్ ప్రదర్శనలు, పుస్తక పఠన కార్యక్రమాలు, పెద్దల అక్షరాస్యత శిబిరాలు, డిజిటల్ అక్షరాస్యత శిక్షణ, మహిళా అక్షరాస్యత కార్యక్రమాలు, విద్యార్థుల ద్వారా అవగాహన కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల విద్య పట్ల ఆసక్తి పెంచుతాయి. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. అక్షరాస్యత ప్రతి వ్యక్తికి హక్కు, ప్రతి కుటుంబం అవసరం మరియు ప్రతి దేశానికి అభివృద్ధి పునాది. అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం, నేర్చుకోవడం మాత్రమే కాదు, అది వ్యక్తిలో ఆలోచన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని మరియు సామాజిక బాధ్యతలను పెంచే శక్తి. మహిళలు అక్షరాస్యతులైతే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. రైతులు అక్షరాస్యతులైతే ఆధునిక వ్యవసాయం సమాచారాన్ని ఉపయోగించుకోగలరు. పెద్దలు అక్షరాస్యతులైతే కుటుంబంలోనే పిల్లలు విద్యకు ప్రోత్సాహం లభిస్తుంది. డిజిటల్ అక్షరాస్యత పెరిగితే ప్రజలు ఆధునిక సాంకేతిక సేవలను సురక్షితంగా వినియోగించుకోగలరు. కాబట్టి అక్షరాస్యతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి బాధ్యతగా భావించాలి. అందరూ కలిసి నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి అక్షరాస్యత అనే లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న.
2: మునగాకులో అధికంగా ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి.
3: సరైన సమాధానం
2: ఆప్షన్ బి విటమిన్ సి.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న.
2: మునగాకుల వల్ల మన శరీరానికి కలిగే లాభం ఏమిటి? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది, ఆప్షన్ బి హిమోగ్లోబిన్ ని తగ్గిస్తుంది.
3: సరైన సమాధానం
2: ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.
4: గత వారం ప్రసారం కావన్న చేను కబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ, కరీంనగర్ జిల్లా జంగాపల్లి నుండి వరుకోలు సురేష్, మహాష్, హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండో ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు మంచిర్యాల జిల్లా నుండి పట్టెం శ్రీవిద్య, వనపర్తి జిల్లా మణిగిళ్ళ గ్రామం నుండి మనీష, నిజామాబాద్ జిల్లా ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి, హైదరాబాద్ బాచపల్లి నుండి వి మాధవీలత.
1: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు.
5: మొదటి ప్రశ్న. భూసార పరీక్ష కోసం మట్టి నమూనాను ఎంత లోతులో తీసుకోవాలి? ఆప్షన్ ఏ 1-4 అంగుళాలు, ఆప్షన్ బి 6-10 అంగుళాలు.
1: ప్రశ్న మరోసారి.
5: మొదటి ప్రశ్న. భూసార పరీక్ష కోసం మట్టి నమూనాను ఎంత లోతులో తీసుకోవాలి? ఆప్షన్ ఏ 1-4 అంగుళాలు, ఆప్షన్ బి 6-10 అంగుళాలు. రెండవ ప్రశ్న. భూసార పరీక్ష కోసం చివరికి ఎంత మట్టి నమూనా తీసుకోవాలి? ఆప్షన్ ఏ 500 గ్రాములు, ఆప్షన్ బి 700 గ్రాములు.
1: ప్రశ్న మరోసారి.
5: రెండవ ప్రశ్న. భూసార పరీక్ష కోసం చివరికి ఎంత మట్టి నమూనా తీసుకోవాలి? ఆప్షన్ ఏ 500 గ్రాములు, ఆప్షన్ బి 700 గ్రాములు.
4: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలను. ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని, ఆగస్టులోనే 24 బిలియన్లకు పైగా లావాదేవీలు జరగడమే దీనికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ శాసనసభను అడ్డుకున్న బీఆర్ఎస్ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మంత్రి శ్రీధర్బాబు సిఫారసు మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోగా, సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ల వ్యవహారాన్ని మండల చైర్మన్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. వారి ప్రవర్తనపై పరిశీలన జరిపి తగిన నివేదిక అందించాల్సిందిగా చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమపై కేసులు పెట్టడం సహజమేనన్న మాజీ మంత్రి కేటీఆర్ తమ ఫోటోలను ఏఐతో మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి కాళోజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ భాష సంస్కృతులను చాటిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందిస్తూ సాహిత్యానికి తగిన ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమాంగా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కలుసుకోనున్నారు. తెలంగాణ చట్టసభలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ రాజకీయ స్వార్థానికి, దూషణలకు వాడుకుంటున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలను తెలంగాణ సమాజం అసహించుకుంటోందని, ప్రజా సమస్యలను పక్కనబెట్టి రెండు పార్టీలు తెలంగాణ సమాజమని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎర్రవల్లి నిరసన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేసి బీఆర్ఎస్ ఎస్సీలను, సమాజాన్ని అవమానించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజ్యాంగానికి తలవంపులు తెచ్చే ఈ చర్యలు అసమానతలకు, శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా 3వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అత్యధిక రద్దీ ఉండే 7 కీలక రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఢిల్లీ ముంబై, ముంబై చెన్నై, చెన్నై కోల్కతా, కోల్కతా ఢిల్లీ మార్గాలు ఇందులో ఉన్నాయి. ఈ కారిడార్లు మొత్తం రైల్వే రద్దీలో 40

శాతాన్ని మోస్తున్నాయని, ఇప్పటికే 2000 కిలోమీటర్ల మేర 4 లేన్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల వేళ బీజేపీకి 1,472.8 కోట్ల నిధులు వచ్చినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్కు 207 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీకి 160 కోట్లు ఖర్చు చేయగా, అత్యధికంగా అస్సాంలో 96.3 కోట్లు వెచ్చించింది. బెంగాల్, కేరళ ఖర్చుల నివేదికలను ఈసీ త్వరలో బహిర్గతం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2వ వేతన సవరణ కమిషన్ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగాల హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ను అల్లోపతి మెడుకోలతో సమానంగా పెంచుతూ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం హౌస్ సర్జన్ల స్టైఫండ్ 13,754 నుండి 29,792 రూపాయలకు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ 34,385 నుండి 74,482 రూపాయలకు పెరిగింది. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయనే ప్రచారంలో నిజం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. దీనిపై వాహనదారుల నుంచి గాని, ఆటోమొబైల్ నిపుణుల నుంచి గాని రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన వివరించారు. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు అందజేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఎల్ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చేటువంటి పరిహారాన్ని 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. సహజ మరణానికి 2 లక్షలు చెల్లించేలా గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయనుంది. దీనికోసం టీటీడీ ఎల్ఐసీకి 2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఊర ఐలమల్లు బృందం ఆలపించిన యాదవ వలరాజు కథ, మందహెచ్చుల కథ చివరి భాగం వింటారు.

మందయచ్చి యాదవ చరిత్రలో ఊరా ఇలమల్ల కళాబృందం చే అటువంటి ఒక శివావళురాజు కథ చెప్తున్నాము. మూడో భాగం. అటువంటి యాదవ వళురాజు అటువంటి అమ్మవారు పంపిన అటువంటి దేవాలయ దేవతలు పంపిన ఆవుల మందనైనా ఆవును లేక నేను టెంట పెట్టుకొని అడవిహారణ్యము చేరవచ్చిన అడవిహారణ్యము అటువంటి ఈ నడవరికి నా సూదిమాని గుంటి ఉన్నదైనా సూదిమాని గుంటి కింద పామ వలవదేవి తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఆశ్చర్యంగా ఉన్నాం మనం. ఈ వేళగిడి ఎల్లా ఆవుల పాలతోటి ప్రమన్నం వండితే ఇక్కడ కాసేపు వండుకొని తిని ఒక ప్రబలించి మనం ఒక తిరిగి మనం ఒక ముందుకు వెళ్ళిపోదాం అని ఒక అమ్మవారు ఉలమదేవి ఏమి

దానికి బియ్యం లేకపోయే ఎట్లా నాదాని ఎల్ల రోజులు ఆలోచిస్తూ ఉన్నది. అడివమ్మటి పోయి అడివి దూస ఒడ్లు దుసుకొని వచ్చినది. అగో అటువంటి ఇల్లమ్మ బండ మీద దంచి అగో సరిగి మాత్రటువంటి ఒక నీటికైనా అన్నాలు భోజనాలు చేసి

వృక్షం చిన్నది, ఎటువంటి ఒక వృక్షం పెద్దది, గింజ చిన్నదనంగా అగో జమ్మాని వృక్షం కింద అటువంటి ఒక నెలకి బంగారు శాల వేసుకొని నీరబోత ఉన్నాడు. నా నాదుని మాత్రం అటువంటి లేపి మాత్రం అన్నాలు పెట్టి అగో మాకు తగ్గట్టు పల్లె, మాకు తగ్గట్టు ఊరు, మాకు తగ్గట్టు సంతానం కలుగుతుందో కలుగుతుందో అని పోదామని అదేమా రాజు బతికే తిరిగి వస్తా ఉంది కదా.

0: పంట వచ్చిన వచ్చి మాత్రం లేపుతున్నది అమ్మవారు.
1: రవరాదు వరరాదు పండుకున్న రవరాదు రామా. కలగన్న రవరాదు.

0: కలగండరావు రాజు కలతోడి లేచిండు, భార్యతోటి మాట విని చెవులారా ధనిబట వరకల్లా లేచి భార్య మొగ్గు చూసిండు. కలగన్న ఒక వార్త మర్చిపోయిండు వాళ్ళ రాజు బామ వెళ్ళిపోదామని. అటువంటి ఒక అది ఎత్తిచ్చిన గుడారులు ఎత్తించుకొని అటువంటి ఒక కులమదేవి ముందు పోతుంది. సూది మానుకుంటూ మీ కారు అటువంటి కంచి మేకలు కడిగి వచ్చిండు. దుడ్డుగా చెదబట్టిండు, లేవండి మేకలు మని లేపిండు. అగలేస్తలేవు, ఇగలేస్తలేవు,
1: కోడలేస్తలేదు,
0: కోడలేస్తలేదు, ఆవులేస్తలేదు, పేలేస్తలేదు. ఏమిడికలు మాయే చూసేవరకల్లా ఈయన వరకైనా రాత్రి కలగన్న పండుకున్న కలగన్న చిన్న రాజు.

పండుకున్న తలాపన నెల్లి చెట్టు కింద పుట్ట ఉంది, పుట్ట లోపల పోయి ఎడబొక్కల ధనువుడు అంట. అటువంటి గడపాల చేత పట్టుకున్నాడు, అడిబట్ట తొలిసాలు వేసిండు. అటువంటి భార్యని తీసుకొని పసుపు కుంకుమ చేత పట్టుకొని పాల కొబ్బరికాయ చేత పట్టుకొని నెల్లి చెట్టు గారికి చేర వచ్చుడు నవరాదు. అయ్యో పసుపు కుంకుమ చల్లిండు, అటువంటి కొబ్బరికాయ కొట్టిండు, పాల కొబ్బరికాయ కొట్టిండు. ఎగేసి కడు బారగుద్దరామా, నెల్లి చెట్టు కింద పుట్టలోనే ఒక గడ బారగుద్ద వరకల్లా ఒక్క పిల్లకి ఒక అటువంటి ఒక రాకు గుండమైంది. గుండము లోపల అటువంటి లోపల మాకు ఏడు మొక్కలు ధనము తలమేస్తాం. అటువంటి అమ్మవారు ధనలక్ష్మికి ధనము పెట్టాడు, ధనము పెట్టి ఏడు బొక్కల ధనము తీసుకున్నాడు. నైనము రాదు, ఈ ధనము ఒక ఉట్టిగా నేను ఒక ఖర్చు పెడితే పేరు ఉండబోదు, తింటే ఒక పేరు ఉండబోదు, పల్లెల్లోకి ఇచ్చి

0: పోయిందా? నెల్లూరు పట్టం ఉంది, పక్కన దొనుగుండు ఉంది, దొనుగుండిని కొట్టించి దొనుగొండని పేరు పెట్టింది. దొనుగొండకు గుండు కొట్టించి అటువంటి ఒక హిమమ ఆయన తండ్రి ఒక గుడిగా కట్టి గుడి లోపల అటువంటి ఒక భగవంతుడైన ఈనాడు వరకైనా అమ్మవారుకు ఏది కళ్ళ వచ్చిందో, అమ్మవారుకు ఏది దేవి 12 అటువంటి అవతారాలు ఎత్తున్నావా తల్లి మాయలాతి గంగ వచ్చింది, గంగ ఒక విగ్రహం తొలగిచ్చింది. ఎప్పుడైనా ఒక గుడి లోపల గంగదేవి పడగలు చేసిండు, పబ్బాలు చేసిండు, మల్లెలు హేయ్ మెడలు కట్టిండు, ముద్దలు కట్టిండు, ఊళ్ళు కట్టిండు, పల్లెలు కట్టిండు, పట్టణాలు కట్టిండు, ఊరు లోపల ఒక జనాలు రావడానికి మేడలు మిద్దలు కట్టిండు. ఉత్తరాదికి ఆమెడ ఉదయ కాశీకి వెదరు, దక్షిణాదికి ఆమెడ ధర్మ కాశీకి వెదరు, తూర్పు ఆమెడ ఒక ఉదయించుక సురునికి వెదరు, పడమడికి ఆ మేడ అది బాలచంద్రునికి వెదరు. అటువంటి దహిమమ్మ అటువంటి ఒక మేడలు మిద్దలు కట్టి ఆవుల మంద ఒక 2, 5, 4, 5, 8, 8, 10, 12 అదండి ఒక్క తోటి ఆవుల మంద కలిగింది.
1: పోయినంత
0: ఆవుల మంద కల్పించుకున్నాడు దైవమ్మ. ఇది సభా కచ్చేరి కట్టిండు, సభా కచ్చేరి కాడ అటువంటి వచ్చిన ఒక ప్రజలోకులకు వచ్చినటువంటి బాధలు ఉన్న కష్టాలు ఉన్న ప్రజలకు అటువంటి తీర్పు చెప్పుతూ, పంచాలు కలిగిన వాళ్ళకి పంచాలు చెప్పుతూ, తీర్పు చెప్పుతూ, ధనము లేని ధనము ఇచ్చి, పైసలు లేని పైసలు ఇచ్చి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి, నాయన రాజు యాదవ వంశమును ఒక ధర్మ కంకణం చితబట్టుకొని ఇది మా దండి ముక్క రాగా ఊరు పొందించి ఊళ్ళో ఉన్న ప్రజలు మా దండి ముక్క ఇది పాలు పొంగినట్టు ఒక దొనుకున్న పట్టము పొంగుతుంది సభలారా. రాజు కదా అలాగ ఉండగా అమ్మవారు లోకమాత పెళ్లి చేసుకుని ఇదో ఈనాడు వరకు 7,000, 14,000 గుడ్డు వీగినాది. ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, పైస ఉంది, పరాత్రం ఉంది, కానీ ఈనాడు వరకైనా ఒకనాడు వరకైనా ఊరికి పోయినా పల్లెకి పోయినా వరరాజా నువ్వు సంపాదించిన ఆస్తి అడగబోరు, ధనం అడగబోరు. కడుపులో పుట్టిన కొడుకుల పేరు, కొడుకులు ఎంతమంది, బిడ్డల మంది ఎంతమంది అడుగుతారు నాయన, ఈ బాధల కన్నా సంతు లేని బాధ గొప్పగా ఉంటదైనా. అమ్మవారు దేవి, దేవి లోకమాత, అమ్మవారు లోకమాత, రాజు కథాల ఉండగా శివమదేవి, నా రాత ఇట్లా అయిపోయిందా, నా బతుకు ఇట్లా అయిపోయిందా, ధనం ఉండి ఎవరి పాలు, ధాన్యం ఉండి ఎవరి పాలు, ఎన్నో మెడలు వదిలిపెట్టింది లోకమాత, ఊళ్ళు పల్లెలు వదిలిపెట్టింది, రాజులు వదిలిపెట్టింది, హైదరాబాద్ అడవి లోపల చూడండి, కాకల దూరని కాలుడిని అడివి, సీమల దూరని సిట్టు అడివి, చేర వచ్చినది ఎరటి ఎండల్లా దుబ్బ, అటువంటి ఎరటి దుబ్బలల్లా కాలుగాలంగా, అటువంటి శీలేరు వడ్డ పాలేరు వడ్డ శ్రీకృం, అటువంటి సూర్యమాని గుండు ఉన్ననమ్మా, సూర్యమాని గుండి కాడికి వచ్చింది, నీళ్ళ కాడికి వచ్చాను, కళ్ళ కళ్ళు తిరిగి నీళ్ళు లేక అన్నము లేక కళ్ళు తిరిగి పడిపోయింది. అటువంటి అడవిని తిరిగేవాడు, సిగారి వాడు, ఇరుకుల వాడు చూడండి, నిచ్చిన పెట్టుకోరు అటువంటి అడవి.

0: సౌందర్యంగా సూర్య మాలగుంటి కాలకు వచ్చిండు. ఆ తల్లి స్వయం అప్పిపోయింది, మేలకే లేదు. ఈ తల్లి భూలక్ష్మి మీద ఉంటే ఈ తల్లిని సింహాలు పురులు తింటాయేమని సంకటం ఉన్నా నిచ్చిన తీసిండు. సుమారి గుంటికి వాణించి వెళ్ళిపోయి నిర్గలవాడు. అమ్మవారు మేలుక వచ్చింది. అబ్బబ్బా చూసావా, ఈ సూది మణిగుంటు అటువంటి నేను గుండు ఎక్కాలే, దేవుని నీ తెలుసుకోవాలి, దేవుని నేను వేడుకోవాలి, కొడుకులు కనాలి, బిడ్డలు కనాలనుకుంది. సూది మణిగుంటు ఎక్కింది. వా తల్లివా, సూది మణిగుంటు ఎక్కేవరకల్లా పక్షుల పగురుతం ఉండదంట, పొంగుతాడు కూర్చింది. అతని పొండకాయ పెట్టింది, పొండకాయ మీద అతనికి సూది మొప్పింది, సూది మీద పొండకాయ పెట్టింది. అటువంటి శిశు కింద పెట్టి సిరి ప్రాణాలు పైకి పెట్టింది. కాశి ముంగులకున్న సింగులు వెనుకకు ఇరకాశవాసి రామ రామ రామని తపస్సు కోరుతుంది అమ్మవారు కులపదేవి సంతాన గురించి. ఒకేళ్ళు పోయింది, రెండేళ్ళు పోయింది, ఏడేళ్ళు కలిసింది. పాదాల మీద పక్షులు గుర్రులు పెట్టుకుని పిల్లలు వేసుకుని వెళ్ళిపోతే ఉన్నాయి కానీ అమ్మవారు తపస్సు పడదునుకుతలేదు. అటువంటి ముక్కులల్లా చెవులల్లా తుమ్మిగదల పిల్లలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ అమ్మవారు తపస్సు పడదునుకుతలేదు. అటువంటి కట్టె పిల్ల రీతి అమ్మవారు దేవి లోకమాత నెత్తుకున్న ఒక అటువంటి ఒక రకమైన ఎంట్రుకలైనా అటువంటి ఒక బండకు దిగవారిపోయినాయి. మర్రి ఉడలో అటువంటి అమ్మవారి వెంట్రుకలు అయినాయి. తపస్సు చేసిన కానీ ఏ భగవంతుడైన ఒక మాలివంత ఉంది. అమ్మవారి లోకవాత దేవి పార్వతమ్మ, పార్వతమ్మని ఇంట పెట్టుకొని శివశంకులు గంగాస్థానానికి వెళ్ళిపోతూ ఉండడే. అవో నానా ప్రాణేశ్వర, అవో అటువంటి భూలక్ష్మి మీద సూది మాలకుంటి మీద ఎవరో ఒక తపస్సు కోరుతున్నారు. ఆ తల్లి కోస నాకు కలిగింది.
1: పార్వతమ్మ నీవు, ఆ తల్లి ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఏడేళ్ళ కాదు తవసు కోరుతున్నది.
0: ఎందుకు ఎందుకు
1: ఆ తల్లి మాత్రం తా ఎందుకు తవసు కోరుతుందంటే, అవి కొడుకులు లేక బిడ్డ లేక చాలా బాధపడి తవసు కోరుతుంది కదా.
0: నానా ప్రాణేశ్వర, అడవిలో ఉన్న జీవరాశులకు ఆగర పెట్టే దేవుని నీవు, చెట్టు కింద నీళ్ళు ఎవరు సేద పోసిన అడవిలో పడ నానా ప్రాణేశ్వర, దేవాల దేవ జీవాధారులకు జీవాధారము నీవు. ఆ తల్లికి సంతానం ఇచ్చిన ఇచ్చి వస్తాను, నీతో గంగాస్థానికి వస్తాను, నేను రాను అని చెప్పాను వలికింది అమ్మవారు లోకమాట. శివశంకుడయ్యా అమ్మవారు వల్లభదేవి కాడికి వచ్చినారు. గడగడ గంటలు కొట్టిండు, బొంబో శంకులు వాడిన గానీ తల్లి తపస్సు దుంకుతలేదు. అమ్మవారు ఒక ఉంటే ప్రాణం ఉన్నది కానీ ఒకసారి శరీరంలో ఒక ఏది ఎలాంటి శక్తి లేదు. గా శివశంకుడు ఖర్చుబాల చేసుకుంజ అమ్మవారికి మీద కొట్టిండు. ముమ్మడి కంటే మూడిమ్మడి ఎక్కువనే ఆ తల్లికి శక్తి కలిగింది, తపస్సు పడదునికింది. వచ్చి దేవాల దేవతలు అటువంటి శివదంగమయ్య ప్రారంభం పట్టింది. అయ్యా శివదంగమయ్యా, అయ్యా శివదంగమయ్య, నీకు నాకు వచ్చిన బాధ నాకు వచ్చిన చింత నీకు చెప్పిదాని నేను. ఏ ఊరు ఉంది, ఏ పల్లె ఉన్నది, నాది దొడుకుండ పట్టు, దొడుకుండ పట్టు మీదది శివ వలరాజు వలరాజు భార్య అమ్మవారు వలవదేవి, మెడలు ఉన్నాయి మిద్దలు ఉన్నాయి కానీ తపస్సు కోరే సంగతి ఏమిటంటే కడుపులో కడుపులా సంతానం లేక తపస్సు కోరుతున్నాను ఆయన. తల్లి వలమదేవి నేను శివాతంగమేని, అటువంటి ఊళ్ళో పల్లెలో తిరిగే సంగమేని, అగో ఇంటింటికి పిచ్చి పడుకునే సంగమేని. అయ్యో సంగమయ్య కాదు నాయన, లోకాల శంకరుడివి, బూర్ది పిల్లలని నేను, బుట్టగోశివని నేను, నేను ఇచ్చేది సంతానం ఒకటే సంతానం ఉంది ఇస్తున్న పో అంటారు. అమ్మవారికి ఆ తల్లి ఒప్పుకోదు. ఎందుకంటే అటువంటి ఒక సంతానం ఈనాడు వరకైనా సంతానం కాదు. ఒక్కడు ఒక చేయికి ఒక కాలు ఉన్నవాడు ఎప్పటికైనా ఒక ఈనాడు వరకైనా వల్లగాదు. ఆ ఉన్న ఒక చనిపోతే నేను ఎప్పటికీ గుడ్రాలే కదా,
1: గుడ్రాలి
0: అని వలికింది అమ్మవారు వల్లవదేవి. రెండో ఫలము ఇస్తా ఉన్నాడు సంగమా, రెండో ఫలము కూడా నాకు సరిపోదని అంటది. ఎందుకు ఇద్దరు పంచాది పెట్టుకుంటుంటే మరి ఒక మధ్యలో విడిపించి కొడుకు కావాలని చెప్పని ఆ తల్లి శివశంకుడిని కోరుకుంటా. మూడో పలవ చేత పట్టాడు శివయ్యా శివుడయ్యా. మూడో పలవ సరిపోనంటది అమ్మవారు వల్లభాదేవి. తల్లి మూడో పలము సరిపోదా,
1: మూడో పలం సరిపోదు,
0: ఇచ్చేదాకా నేను నన్ను వదిలిపెట్టవా,
1: వదిలిపెట్టవు,
0: నీకు సరిపోని వచ్చేదాకా నేను నన్ను వదిలిపెట్టవు.

0: నాలుగో పొలము చేదబట్టి నమ్మవారు ఇస్తా ఉన్నాడైనా నాలుగో పొలం కూడా సరిపోనంటది. ఎందుకు నా అమ్మ అటువంటి నాడు వరకైనా నలుగురు కొడుకులు, మరి నలుగురు కొడుకులు, మరి నా యొక్క నేను ఒరిగిపోతే నా పాలన నలుగురు నాలుగు దిక్కులు పట్టుకుంటా, మరి యొక్క తలగోరు పెట్టి కొడుకు ఇక్కడ ఉన్నాడు చిన్నవాడిని కూడా నాకు ఐదో పొలం ఇవ్వంటారు. ఐదో పొలం ఇస్తున్న అటువంటి దేవాల దేవుడు శివలింగం అయ్యా, ఐదో పొలం కూడా సరిపోదు ఇంకో పొలం కావాలంట. అమ్మ ఏమిటమ్మా, యాదవ వంశంలో పుట్టేదానికి గట్టిదానివే, మా గొప్పదానివే తల్లి పొలమదేవి, ఆరో పొలము నీకు ఎందుకు కావాలమ్మా అని చెప్పాడంట. అమ్మ నాయనా ఓ శివలింగం అయ్యా, ఐదురు కొడుకులు నా పారనెత్తుకొని ముందర తలగోరు పెట్టే కొడుకు వెళ్ళిపోతుంటాడు. ఆడవారు మగవారు వేడిస్తే మోదులు దాటదు. ఆడవిల్లవుకు పుట్టే ఆ పొరుగుంటేమో ఈ పొరుగుంటమ్మో చూసినవా, అయ్యో వలరమదేవి బిడ్డంట, వలరాదు బిడ్డంట, అయ్యో ఇంత గోసపడుతుంది
1: బిడ్డ,
0: తల్లి ఒరిగిపోయిందంట అని అయ్యో అంటారు. ఆడవిల్ల పుడితే ఆడవిల్ల ఏడిస్తే నా సచ్చిన జీవి సర్గమ్ము పోతుందంట. సరే అన్నాడు అటువంటి ఈనాడు వరకైనా ఆరో పొలం చేదబట్టి ఆరు పొలాలు ఇచ్చిండు, ఆరో పొలం కూడా సరిపోదు ఇంకో పొలం కావాలంటారు. ఏడో పొలం కూడా చేదబట్టుకున్నాడు. ఎందుకమ్మా ఏడో పొలం అంటే, నా కడుపులో పుట్టిన కొడుకులు నాలాగా గొడ్డు వీగవద్దు. ఎవరైనా సంతులేని వాళ్ళు ఉంటే ఆ సంతులేని వారికి ఫలము పనిచేస్తుంది అని ఒక అమ్మవారు కూడా ముందు వచ్చే యశగతి ముందు వచ్చే ముచ్చట కూడా కనిపెట్టింది అమ్మవారు వలవదేవి, మా గొప్ప భక్తురాలి తల్లి అని అటువంటి మహానందికి ఒక ఇది బసవయ్యకు చేతికి ఇచ్చిన అమ్మవారు ఒక ఇది అమ్మవారు దేవునికి ఇచ్చిన ఫలమైన ఏమమ్మా, ఆ భగవంతుడు ఒక దేమమ్మా, ఏమని పేరు పెట్టాలే, ఇచ్చే దేవుని నువ్వే, ఆవుసి ఇచ్చే దేవుని నువ్వే, ఏమని పేరు పెట్టాలని ఆయన శివసంగం అయ్యా నువ్వే పేరు పెట్టని చెప్పని భగవంతుని వేడుకుంటది ప్రాణాలు పట్టుకొని ఓంటి ఒక వలపోస్తావు. అయ్యో ఓ తల్లి అమ్మ వలభదేవి, నేను ఈనాడు వరకైనా పేరు పెడుతున్నా, పుట్టిన పిల్లల పేరు పెట్టవే తల్లి నువ్వు. అడవి సింహాలకు నోవు నోవమ్మా, పెద్దవారు సింహాద్రి

0: ఊళ్ళో ఉన్న గుమ్ములకు సేవ చేయి. ఏయ్ అటువంటి ఒక దయమమ్మా,
1: అడవిలో పెద్ద పుల్ల
0: అడవి పెద్ద పుల్లకు సేవ చేయి. నోము నోముతే నడిపివాడు పెద్దిరాదని వృతడు. లాక్షికొండలకు నోము నోము, ఎర్రటి సీమలకు సేవ చేస్తే నల్లోకరాజు వృతడు. నల్లాక్షికొండలకు నోము నోము, నల్లటి సీమలకు సేవ చేయి, నల్లోకరాజు వృతడు. పొద్దేడుగావిల పాలు, మా పెడుగావిల పాలు, పుట్టల తన పోస్తే పుట్టల ఒట్టిండు ముద్దల పోడు రాజు. ఐదు కొడుకులు పుడతాడు, నూటొక్క లక్కకాయ, నూటొక్క ఇది మరి ఈ నడవరకైనా. కేదారు గౌరమ్మకు నోవు నోవు, కేదారు గౌరమ్మ పుట్టమారి, ఆడవిల్ల కూరమ్మ పుడుతుంది. పేరు పెట్టుకొని చల్లగా ఒక నీ దొనకొండ పట్టము మిన్ను మోగినట్టు మంచి సార్ ఏ బతకండి. అందరికి 60 ఏళ్ళు ఆవసి ఇస్తున్నా. ఒకనాడ పుట్టాలే, ఒకనాడే పురుడు, పెళ్ళిళ్ళు వేరు, సావు ఒక్కనాడైన ఒక దీవెన పెట్టింది దేవుడు. వెళ్ళిపోయిన ఎండికొండలకు అమ్మవారు ఒక ఉలవదేవి, ఫలాలు తీసుకొని భర్త వద్దకు వచ్చి భర్త నీళ్ళలో నిలబడి ఒక దేవుడు ఇచ్చిన పొల అన్మగించి 5 కొడుకులు కన్నది, ఆడవిల్ల కూరమ్మను కన్నది. అమ్మవారు ఒక దునకొండ పట్టణంలో మిన్ను మోగినట్టు పట్టం మోగుతున్నది. 21 నాడు ఏ 21 నాడు అటువంటి దేవాలయ దేవతలు ఒక పిలిచినట్టు ఒక అటువంటి ఒక రాక చుట్టాల బాంధను పిలిపించుకొని 6 తొట్టెలుగా చేసి 6 పుట్టు అంగిలు పుట్టు లాగలు తొడిగించి పుట్టు గజ్జలు కాలకుంగరాలు కట్టు కంచుడుంగరాలు అక్కడుంగరాలు తొడిగించి అటువంటి బంగారు తొట్టెల పండబెట్టి 6 పేరు పెట్టింది. 21 నాడు పెద్దవాడు సిమాదిరాజు, నడిపేవాడు పెద్దిరాజు, ఇళ్ళొకర నల్లొకర శివకరణ పోలురాజు, ఆడవిల్ల కూరమ్మ అని పేరు పెట్టి అటువంటి దేవాలయ దేవతల సమక్షంలో అటువంటి ఊరాన ఊరుకు ప్రజలందునందు అవ మహదండి ఒక పేరు పెట్టి చప్పలు కొట్టిండు. అటువంటి ఉలరాదు ఉలవదేవి ఒక సంతానం ఒక కనుక్కొని ఒక మిన్ను మునుగు మోగినట్టు పట్టణము మోగుతుంది. వీడికి కథ ఒక 3వ భాగం సమాప్తము. ఆరతి గుణమా.

0: మీరింతవరకు యాదవ వలరాజు కథ, మందహెచ్చుల కథ, శ్రీ ఊర ఐలమ్మల బృందం ఆలపించిన జానపద సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు. శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి చరణ్, సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రగీతాలలో తర్వాత చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట. చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తర్వాత హరిహరన్ కౌసల్య గానం చేసిన గీతం సోగ్గడే చిన్ననైన చిత్రం కోసం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అనుప్రూపెంట్స్ సంగీతాన్ని సమకూర్చారు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50 అంశం వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందుల పిచికారి గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. ముందుగా వర్షాకాలంలో పాడి పశువుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త రాజేంద్ర నగర్ డాక్టర్ కె సుష్మా గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం చెరకు కంది పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్

2 గంటల 30 నిమిషాలకు చర్చక విషయ్ హై. ఈ రెండు కూడా ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీత కచేరి రాగం తానం పల్లవిలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారిచే నాదస్వరం ప్రసారమవుతుంది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు వేదపఠనం గావిస్తారు మురళీధర్ శర్మ గారు. 6 గంటల 15 నిమిషాలకు భక్తిరంజన కార్యక్రమంలో శ్రీరామదాస్ కీర్తనలు వినవచ్చు. 6 గంటల 30 నిమిషాలకు పొలం పనులు, పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఆర్ హరికృష్ణ. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఈ అంశం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. వ్యాఖ్యానం శ్రీ కె పవన్ కుమార్, కుమారి శ్రీవిద్య, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్యలకు కారణాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన జోషి గారితో పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బీపీవి శర్మ గారి గాత్రం వినవచ్చు. 11 గంటల 03 నిమిషాలకు యువవాణి సంగీత కార్యక్రమంలో బిఎస్వి సాయికుమార్ గారి గానం ప్రసారమవుతుంది. సుగం సంగీత కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రవీంద్ర సంగీతాన్ని వినిపిస్తారు శ్రీమతి మధుదత్త. 12 గంటల 10 నిమిషాలకు యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12 గంటల 40 నిమిషాలకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1 గంట 20 నిమిషాలకు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి విశ్వైక గారి కథలు సంపుటి పుస్తక సమీక్ష మాధవి నందిమాల. ఇక రేపు 2 గంటల 30 నిమిషాలకు కన్నడ కార్యక్రమం కస్తూరి వినవచ్చు. ఇక సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో చిరుతొండ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శేష బృందం మొదటి భాగం. రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, పప్పు ధాన్యపు పంటలు రకాల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ గురించి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల కంపస్ సాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు పాల్గొంటారు. కార్యక్రమ అనుసంధానకర్తగా డాక్టర్ వీరన్న భూక్య గారు వ్యవహరిస్తారు. 7 గంటల 40 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో. 8 గంటల 3 నిమిషాలకు కరెంట్ అఫైర్స్, 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు కంట్రీవైడ్ ఇన్సైడ్స్, రేపు రాత్రి 10 గంటలకు మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఆకాశవాణి సమయం 5 గంటల 50 నిమిషాలు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. సభ కార్యకలాపాలకు నిరంతరాయంగా భంగం కలిగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు కేటీఆర్, హరీష్ రావు సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా వాహనాలు దెబ్బతింటున్నట్లు తెలంగాణలోని రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా రాజకీయ నాటకాలతో విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకస్మికంగా పర్యటించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఓటర్ల జాబితా సవరణ పనులను తనిఖీ చేసి సకాలంలో మెరుగైన ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వార్తల వివరంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేటీఆర్ హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాల ముగిసిన కాలం వరకు సస్పెండ్ చేయడంతో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉధృతంగా మారాయి. పోడియం వద్ద పదే పదే అంతరాయాలు కలిగించడంతో ఈ సస్పెన్షన్ జరిగింది. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి దొడ్డిళ్ళ శ్రీధర్ బాబు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా వివాదాస్పద 22A నిషేధిత భూముల జాబితాపై తక్షణం చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయని, రాష్ట్రంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ మిశ్రమం మైలేజీని కొద్దిగా తగ్గిస్తుందన్న ఆందోళన మినహా ఇది రైతులకు ప్రధాన పర్యావరణ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విధానాన్ని సమర్థిస్తూ 1 April 2026 నుంచి తయారయ్యే అన్ని కొత్త పెట్రోల్ వాహనాలకు E20 ధృవీకరణ తప్పనిసరి అని ఆయన తెలిపారు. అలాగే ప్రజల్లోని అపోహలను తొలగించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలిపారు. కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించింది. అసెంబ్లీ నిరసనల సందర్భంగా మహిళా ప్రతినిధులతో సహా తమ పార్టీ ప్రజాప్రతినిధులపై పోలీసులు జరిపిన దాడి, ప్రవర్తించిన తీరుపై గవర్నర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందని, ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే పార్టీ అధినేత కేసీఆర్ భద్రతకు సంబంధించిన ఆందోళనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష సభ్యులను శాసనసభ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఖండించారు. ఇది రాజకీయ చర్య కాదని, ప్రజా సమస్యలను అప్రజాస్వామ్యంగా అణిచివేయడమని ఆయన వివరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్లు, ఉద్యోగుల డీఏ, పెన్షన్లు, ఉద్యోగ కల్పన వంటి కీలక సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ సభ్యులను శాసనసభ నుండి సస్పెండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శాసనసభలో పేర్కొన్నారు. స్పీకర్ గౌరవప్రదమైన పదవిపై బీఆర్ఎస్ సభ్యులు సందేహాలు వ్యక్తం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల సమయంలో స్పీకర్ తల్లిని అవమానించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. షెడ్యూల్ కులాల ఎస్సీ వ్యతిరేక భావజాలాన్ని పంచుకుంటూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మంత్రి సీతక్క అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించారు. షెడ్యూల్ కులాల వారు నడిచిన దారులను పసుపు నీటితో శుద్ధి చేస్తున్న ఘటనలను ఆమె ఖండించారు. బీఆర్ఎస్ చర్యలను మధ్యయుగపు వివక్షతో పోల్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చబ్రతో కలిసి చెన్నారం గ్రామంలో జరుగుతున్న భూ పునఃసర్వేని తనిఖీ చేశారు. 20 మండలాల్లోని 70 గ్రామాల్లో భూ పునఃసర్వేను వేగవంతం చేయాలని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఆన్లైన్ డేటా ఎంట్రీకి ముందు ఛాత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_radioను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విద్యార్థుల ఫ్రీజు రీఎంబర్స్మెంట్, యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాగర్ కర్నూలులో నిరసన చేపట్టారు. ఉద్యోగాలు, ట్యూషన్ ఫీజుల మద్దతు విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలెక్టరేట్ వద్ద ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించారు. సామాన్యుల ప్రజల గొంతుకును బలోపేతం చేసి సాంఘిక చైతన్యాన్ని పెంపొందించిన కాళోజీ సాహిత్యం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాండు తదితర అధికారులు హాజరయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ నాటకాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజుల రీఎంబర్స్మెంట్, 22A జాబితాలు వివాదాలు, ఉద్యోగుల డీఏలపై ప్రజలు శాసనసభలో చర్చలు జరుగుతాయని ఆశిస్తుంటే జవాబు తరం నుండి తప్పించుకోవడానికి రెండు పార్టీలు దృష్టిని మళ్లించాయని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యం, సాంఘిక చైతన్యానికి కాళోజీ చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి కవి ఆదర్శాలను నిలబెట్టారు.

0: పట్టాలని కలెక్టర్ భావితరాలకు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అదనపు కలెక్టర్లు మధుసూదన్, నరసింహరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్ వద్ద కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ ప్రకటించారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షదారులను కోరారు. జనగాం జిల్లా కోలుకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల నేల ఆరోగ్య కార్యక్రమంకు కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ పరిరక్షణ, రసాయనాల వాడకాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని చెప్పారు. జాతీయ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 నిర్వహిస్తోందని మహబూబ్నగర్ యువజన సేవల అధికారి కోట నాయక్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి తన క్యాంపు కార్యాలయంలోని పైకప్పులో నీటిని నిల్వ చేసే నిర్మాణాన్ని తనిఖీ చేసి తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎదురుక అధికారి సి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని తంసీ భీంపూర్లోని ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువులోగా తప్పులు లేని పారదర్శకమైన మెరుగైన ఓటర్ల జాబితా రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా దేవరుప్పల మండలంలోని కులుకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ ల్యాబ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్రీడలతో పాటు నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, వంటగదులను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. 9వ కోల్డ్ చైన్ అన్బ్రోకెన్ 26 సదస్సు హైదరాబాద్లో ఎంపీ వదిరాజ రవిచంద్ర ప్రారంభించారు. ఔషధ తయారీ, త్వరగా పాడైపోయే వస్తువుల కోసం గ్లోబల్ మల్టీ మోడల్ కనెక్టివిటీపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో ఉష్ణోగ్రత నియంత్రిత రవాణా, సరఫరా వ్యవస్థల స్థిరత్వం, సుస్థిర సాంకేతికలపై చర్చించడానికి 400 మందికి పైగా పరిశ్రమకు చెందిన దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభా పరిసరాలకు 4 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ఈ ఆంక్షలు సమావేశాలు ముగిసే వరకు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్లు నిర్వహణలో ఉన్న బార్లు మినహా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని మద్యం కళ్ళు దుకాణాలు 25వ తేదీ ఉదయం 6 గంటల నుండి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పిటియు లారెల్ జూనియర్ను కలిసి డిసెంబర్లో 2026 జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలతో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన 20,000 కోట్యధిక వ్యయేన 8 రేల బహుపథ ప్రకల్పాః అనుమోదితాః. స్వర్ణిమ చతుర్భుజ మార్గస్య చతుష్పథీకరణాయ చ స్వీకృతిః ప్రదత్తా. శ్రీలంకా వాయుసేనాయాః L-70 ప్రక్షేపకాణాం ఆధునికీకరణాయ భారత శ్రీలంకా సైన్య సంధిః హస్తాక్షరితం గతః. స్వభూమిః భారత విరోధి కృత్యేభ్యః న ప్రయుజ్యతే ఇతి కొలంబో ప్రశాసనేన ఆశ్వాసితం. ఆగామినః బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య పూర్వాంగరూపేణ ముంబయ్యాం బ్రిక్స్ విత్తమంత్రిణాం కేంద్రీయ బ్యాంక్ నియామకానాం చ అంతిమా మహత్వపూర్ణా సంగోష్ఠీ సాంప్రతం ప్రచలతి. చీనదేశస్య షంఘాయ్ నగరే ఆయోజ్యమానాయాం విశ్వ కౌశల స్పర్ధాయాం భారతం ప్రథమవారం 11 నవీనాసు కౌశలశ్రేణీషు భాగం గ్రహీష్యతి. అపి చ అహ్మదాబాదే ప్రచలంత్యాః విశ్వ దివ్యాంగ ధనుర్క్రీడాయాః అంతిమే దివసే భారతేన ఉత్కృష్ట ప్రదర్శనేన 2 స్వర్ణ పదకే

0: చత్వారి చ కాంస్య పద కాని స్వాయత్తి కృతాని. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ మంత్రిమండలం రేల సంజాలస్య అభూతపూర్వ విస్తారాయ క్షమతా సంవర్ధనాయ చ 20,000 కోట్యధిక రూప్యకాణాం వ్యయేన నిర్మీయమానేభ్యః 8 బహుపథ రేల ప్రకల్పేభ్యః స్వాకృతిం ప్రాదాత్. నవదిల్ల్యాం సంవాదదాతృన్ సంబోధయన్ సూచనా ప్రసారణ రేల మంత్రి అశ్విని వైష్ణవ ప్రావోచత్ యత్ ఏతేషు ప్రథమచరణే పశ్చిమ బంగాళ ఝార్ఖండ్ ఒడిషా మధ్యప్రదేశ ఛత్తీస్గఢ్ రాజ్యేషు వ్యాప్త చతుర్దశ మండలేషు నూతన మార్గస్య నిర్మాణం విధాస్యతే. అస్మిన్ ఖడగ్పూర్ ఝార్సుగుడా చతుర్థపథః కటని పెండ్రా రోడ్ చతుర్థపథః తథా బిలాస్పూర్ పెండ్రా రోడ్ తృతీయపథః సమావిష్టాః సంతి. అనేన సహైవ మంత్రిమండలేన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక్ తెలంగాణ రాజ్యేషు 45-500 కిలోమీటర్ పరిమిత విస్తారాయ 21,000 కోటి రూప్యకాణాం అన్య 5 పరియోజనాః అపి అనుమోదితాః. మంత్రిణా సవిశేషం ప్రఖ్యాపితం యత్ సర్వకారేణ దేశస్య 7వ సాంద్రతా రేల వీథీనాం చతుష్పథీకరణం విధాతుం నిర్ణయః గృహీతః. ఏతేషు దెహ్లీ హావడా ముంబై హావడా దెహ్లీ ముంబై దిల్లీ గువాహాటి దిల్లీ చెన్నై హావడా చెన్నై తథా ముంబై చెన్నై ఇతి 7 ప్రముఖాః మార్గాః సంతి. యేన రేలయాన విలంబస్య సమస్యా మూలతః వినంక్ష్యతి.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. रेलवे के 7 हाई डेंसिटी कॉरिडोर्स प्लस मेनी अदर कॉरिडोर्स जो कि बहुत ज्यादा भविष्य में ट्रैफिक लेने वाले हैं उन सब कॉरिडोर्स को 4 लाइनिंग क्वाड्रुपलिंग कर रहे हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल.
0: భారతస్య రక్షామంత్రి రాజనాథ్ సింగః అద్య కొలంబో నగరే శ్రీలంకాయాః రాష్ట్రపతినా అనురా కుమార్ దిశా నాయకే ఇత్యమునా సహ మహత్వపూర్ణాం మంత్రణాం వ్యదధాత్. ఉపవేశనావధౌ ఉభౌ నేతారౌ ప్రత్యపాదయతాం యత్ ఉభావపి దేశౌ నికట ప్రతివేశినౌ సాముద్రిక సహయోగినౌ చ స్తః ఇతి హేతోః భారతం శ్రీలంకా చ ఉభయోః రాష్ట్రయోః సమగ్ర వికాసాయ జనకల్యాణాయ చ పరస్పర సహయోగం సాతత్యేన నిర్వహిష్యతః. సామాజిక సంచారపటలే రక్షామంత్రిణా న్యరూప్యత యత్ అస్మిన్ క్షేత్రే సురక్షాయాః స్థైర్యస్య శాంతేః సమృద్ధేః చ సంవర్ధనాయ ఉభౌ దేశౌ సంయుక్తతయా కార్యం విధాస్యతః. రక్షామంత్రి హ్యః త్రిదివసీయ యాత్రాయాః అంగతయా కొలంబో నగరం సంప్రాప్తవాన్. రక్షామంత్రి రాజనాథ్ సింగః రక్షా విదేశ మంత్రాలయయోః వరిష్ఠాధికారిభిః సమన్వితస్య ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధత్తే. రక్షామంత్రిణః హార్దికం స్వాగతం వ్యాహరన్ శ్రీలంకాయాః రాష్ట్రపతిః దిశా నాయకే భారతస్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ స్వకీయం పూర్వతనం సంవాదం సస్మార. అథ చ దృఢతయా పునరుద్ఘోషయత్ యత్ శ్రీలంకా స్వకీయాయాః భూమేః ఉపయోగం భారతస్య సురక్షాహితాన్ బాధమానానాం శత్రుతాపూర్ణగతివిధినాం కృతే न कदापि अनुमंस्यते. अवसरेस्मिन् उभयतः श्रीलंका वायुसेनायाः कृते L-70 प्रक्षेपास्त्राणाम् उन्नयनाय च द्वयोः देशयोः NCC NDC इत्यनयोः च मध्ये सहयोगाय सहमतिपत्राणाम् आदानप्रदानं व्यधायि. श्रीलंका वायुसेनायाः 6 L-70 प्रक्षेपास्त्राणाम् उन्नयनप्रकल्पः भारतसर्वकारस्य अनुदानसाहाय्यान्तर्गतं वर्तते. ఉభౌ నేతారు భారతీయ సురక్షాబలై వినిర్మితానాం త్రయాణాం బ్యాలీ సేతునాం ఆభాసీయ మాధ్యమేన లోకార్పణం అకురుతాం. అనంతరం ప్రవాసీ భారతీయ సముదాయన సహ సంవాదకాలే రక్షామంత్రిణా శ్రీలంకాస్థ భారతీయ సముదాయ ఉభయోః దేశయోః మధ్యే సంపర్క సేతుః వర్తతే ఇత్యభిహితః. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాష్యతంత్రాంశే అపి

0: ఇప్పుడు మీరు బిఏ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ సైకాలజీ విద్యార్థుల కోసం పెరుగుదల వికాసం పరిచయం అన్న అంశం గురించిన రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ కట్టా గురువయ్య.
1: హలో స్టూడెంట్స్, ఈరోజు మనము యూజీ సైకాలజీ విద్యార్థుల కొరకు పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి పరిచయాన్ని చూసినట్టయితే విద్యార్థుల సర్వతాముఖాభివృద్ధి సాధించుటయే విద్య యొక్క ప్రధాన లక్ష్యం. మానవ జీవితాన్ని పెద్దలు

నూరేళ్ల పంటగా చెబుతుంటారు. వికాస ప్రక్రియ గర్భంలో పడిన క్షణం నుండే మానవులలో జరుగుతుంది. ఈ ప్రక్రియల శాస్త్రీయ అధ్యయనమే మానవ వికాస రంగం యొక్క ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రం. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తుల మధ్య సంబంధాల ఫలితంగా వ్యక్తి లోపల కూడా చోటు చేసుకునే మార్పులు అనగా పెరుగుదల మరియు వికాసం మార్పులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క శాఖ. మనుషులు జీవితాంతం ఎన్ని విధాలుగా మార్పు చెందుతాయో అలాగే స్థిరంగా ఉండే లక్షణాలను కూడా ఈ శాఖ అధ్యయనం చేస్తుంది. అలాగే పుట్టిన ప్రతి జీవి కాలక్రమంలో కొన్ని మార్పులను సంతరించుకుంటూ ఉంటుంది. ఇది సహజం. సుమారుగా ఒక జాతికి చెందిన జీవులన్నీ ఒకే క్రమంలో కొంచెం అటు ఇటుగా పుట్టుక పెరుగుదలను సాగిస్తుంటాయి. అయితే మనం మరికొంత సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు కనిపించే పెరుగుదల కంటే కొన్ని కనిపించని విశేష మార్పులు ఉంటాయి. శాస్త్రీయంగా వీటిని పెరుగుదల, వికాసం, పరిపక్వత అని మూడు రకాలుగా విభజించి జీవుల యందలి మార్పులను మనోవిజ్ఞానం అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో పుట్టిన జీవి యొక్క పెరుగుదల, వికాసం, పరిపక్వతల అంతర్భేదాలను నేర్చుకొని మానవుని జీవన దశలో ఈ మూడు రకములైన మార్పులు ఎప్పుడు, ఎంత, ఎలా సంభవిస్తాయి, వాటిని బట్టి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని నేర్చుకుంటాం. అలాగే ఇది వైయక్తిక జీవితాంత వికాసంపై దృష్టి పెట్టింది మరియు గర్భం నుండి మరణం వరకు సంబంధిత పలు వయసుకు సంబంధించిన శారీరక మరియు ప్రవర్తనా మార్పులు మరియు కొన్నిసార్లు వికాసం యొక్క క్రమమైన మార్పులు మరియు కొనసాగింపులు, వాటి కారణాలు కలిగి ఉన్న వికాసం యొక్క శాస్త్రీయ అధ్యయనంకు సంబంధించింది. వికాసం జీవితాంతం కొనసాగుతుందని చాలా మంది వికాస శాస్త్రజ్ఞులు గుర్తించారు. వికాస శాస్త్రజ్ఞుల ప్రకారం ప్రధాన లక్ష్యాలు మూడు ఉన్నాయి. అవి: ఒకటి వర్ణించుటకు, రెండు విశదీకరించుటకు, మూడు వికాసమును అనుకూలపరచుటకు. ఈ మూడు ప్రధాన లక్ష్యాలను గురించి మనం చర్చించినట్లయితే మొదటిది వర్ణన. మొదటిది వర్ణన యొక్క లక్ష్యాన్ని సాధించటం వికాస శాస్త్రవేత్తలు వివిధ వయస్సుల మానవుల పనితీరును పరిశీలించి మరియు వర్గీకరించి మరియు వయస్సుతో వచ్చే మార్పులను కనుగొంటారు. ఆ తరువాత వికాస శాస్త్రజ్ఞులు వారు పరిశీలించిన మార్పులను వివరించడానికి ప్రయత్నిస్తారు. రెండవ వివరణ చూసినట్టయితే లక్ష్యాన్ని సాధించడానికి వారు మానవులు సాధారణంగా ఎందుకు వికాసం చెందుతారో మరియు కొందరు ఇతరుల కంటే ముందుగా ఎందుకు భిన్నంగా వికాసం చెందుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది రెండవ అంశం. ఈ మూడవ లక్ష్యం గమనించినట్లయితే మానవ వికాసంను అనుకూలపరచుట ప్రజల యొక్క సామర్థ్యాలను పెంచటం, వికాస అవరోధాలను నివారించటం మరియు వికాస సమస్యలను అధిగమించటం. ఇవి ఈ మూడు అంశాలు అనేటువంటివి వారికి సహాయపడే ప్రయత్నాలను నేర్చుకొని వాటిని వికాస అనుకూలతకు వర్తింపజేయగలవని వికాస శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారు. ఈ విధంగా జీవితకాల వికాస ప్రక్రియ భావనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటను జీవితకాల వికాసం అంటారు. అలాగే మనోవిజ్ఞానం చాలా మటుకు వయసుతో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తుంది. ఈ మార్పులు అనేది అన్ని మనోవిజ్ఞాన శాఖలకు వాటి అధ్యయనంలో ఉపకరిస్తాయి. వికాసం అనేది పరిణితి లేదా పరిపక్వత చెందడానికి ఏర్పడే ప్రగతిశీల మార్పు. ఇప్పుడు మనము ఈ పెరుగుదల వికాసంకి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి

ఇచ్చినటువంటి నిర్వచనాలను గనక పరిశీలించినట్లయితే, మొదటగా పెరుగుదల. మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు. బహిరంగంగా కనిపించే ఎత్తు, బరువు, ఆకారం ఇత్యాది వాటిలో వచ్చే మార్పును అంతరంగిక అవయవాలలో వచ్చే ఎదుగుదలను సూచిస్తుంది. ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి నిర్వచనంగా చెప్పవచ్చు. తర్వాత చూసినట్లయితే వికాసం. వ్యక్తి వికాసం విచ్ఛిన్న ఆకారాలను లేదా సంరచనలను, అంటే దీన్ని స్ట్రక్చర్స్ అంటాం, మరియు ప్రాకర్యాలను, ఫంక్షన్స్, వీటిని ఆకారాలను లేదా సంరచనలను మరియు ప్రాకర్యాలను సమైక్యం చేసే క్లిష్ట ప్రక్రియ. అలాగే ఇది వ్యక్తి మొత్తంలో అన్ని అంశాలలో మార్పులను సూచిస్తుంది. ప్రధానంగా అందులో ఆ మార్పులు ఏంటంటే,

ఇంద్రియాలను సమైక్యం చేసే క్లిష్ట ప్రక్రియ. అలాగే ఇది వ్యక్తి మొత్తంలో అన్ని అంశాలలో మార్పులను సూచిస్తుంది. ప్రధానంగా అందులో ఆ మార్పులు ఏంటంటే గుణాత్మక మార్పులు, పరిమాణాత్మక మార్పులు ఉంటాయి. ఇది వికాసానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ పరిణతి లేదా పరిపక్వత. పరిణతినే మనం పరిపక్వత అని కూడా అంటాం, దాన్ని మనం ఇంగ్లీష్లో మెచ్యూరిటీ అంటాం. ఈ పరిణతి పరిపక్వత అనే దాన్ని పరిశీలించినట్టయితే పుట్టుకతో సంక్రమించిన సహజ సిద్ధ సామర్థ్యాలు, లోపాలు తర్వాత జరిగే ఆ వ్యక్తిలో పెరిగే జీవిలో ఒక క్రమం ప్రకారం వికసించడాన్ని పరిణతి అంటారు. ఈ విధంగా మనము పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకు సంబంధించినటువంటి నిర్వచనాలను గమనించినాం. తర్వాత వికాసంలో జరిగేటువంటి మార్పులు ప్రధానంగా చూసినట్లయితే అవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి సంరచనలోను అనుపాతంలోను జరిగేటువంటి మార్పులు, అవయవాలలో ఏర్పడే మార్పులు, సంపాదన వల్ల ఏర్పడే మార్పులు. ఈ సంపాదన అంటే అక్విజిషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ మూడు రకాలైనటువంటి మార్పులు ముఖ్యంగా వికాసంలో జరుగుతాయి. ఆ మూడు రకాలైనటువంటి మార్పులను గురించి మనం ఒక్కొక్క దాని గురించి పరిశీలిస్తే, ఫస్ట్ సంరచనలోను అనుపాతంలోను అంటే స్ట్రక్చర్స్ అండ్ ప్రొపోర్షన్స్ లోను జరిగేటువంటి మార్పులను పరిశీలించినట్టయితే, ఉదాహరణకు అప్పుడే పుట్టిన శిశువు యొక్క తల పరిమాణం అతని మొత్తం శరీర పరిమాణంలో నాలుగో వంతు ఉంటుంది. కానీ వయోజనుడయ్యేటప్పటికీ 8వ వంతు మాత్రమే ఉంటుంది. అంటే శిశువు యొక్క ఆకారంలో మార్పులే కాక అనుపాతంలో కూడా మార్పులు ఏర్పడతాయి. 2వ మార్పును పరిశీలించినట్లయితే అవయవాలలో అవయవనం అంటే ఎలిమినేషన్. అవయవనం అంటే నశించడం లేదా అంతం కావడం అన్నమాట. కొన్ని ఆకారాలు లేదా సంరచనలు మరియు ప్రాకర్యాలు క్రమేణా ఉపయోగం లేకపోవడం వల్ల అవయవనం చేయటం జరుగుతుంది. ఉదాహరణకు పాల పండ్లు. ఈ పాల పండ్లనే మనం మిల్క్ టీత్ అంటాం మనం. పాల పండ్లు తర్వాత అవయవనం కావటం జరుగుతుంది. నెక్స్ట్ మూడో అంశాన్ని సంబంధించిన దాన్ని పరిశీలించినట్టయితే సంపాదనం అక్విజిషన్ అంటాం. సంపాదనం వల్ల ఏర్పడే మార్పులు. కొన్ని శారీరక మార్పులు, మానసిక మార్పులు కొత్తగా ఏర్పడి వికాసమునకు దారితీస్తాయి. కొత్తగా ఏర్పడి ఒక శిశువు యొక్క వికాసానికి దారితీస్తాయి. ఉదాహరణకు గౌణలింగ లక్షణాలు ఏర్పడటం అనే శారీరక మార్పులు. గౌణలింగ లక్షణాలు అంటే ఏంది? మనం సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇవి ఏర్పడటం అనే శారీరక మార్పులు ఆ వికాసంలో పెంపొందుతాయి. లైంగిక వాంఛ అనే మానసిక మార్పు ఏర్పడటం వికాసానికి దారితీస్తుంది. ఈ మూడు రకాలైనటువంటి లక్షణాలు వికాసంలో మార్పులు జరగడానికి దోహదపడుతుంటుంటాయి. అలాగే వికాసం అనేది అనేక రంగాల్లో జరుగుతుంది. అవి ఏమనగా, ఒకటి శారీరక వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం. ఈ వికాసాలన్నిటి మధ్యలో ఒకదానికొకటి ఒక సహసంబంధం అనేటువంటిది ఉంటుంది. ఈ సహసంబంధం అనేటువంటి వల్ల ఉండటం వల్ల వ్యక్తి యొక్క వికాసం అనేటువంటిది, పరిపూర్ణత అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు పెరుగుదల, వికాసం రెండింటికి మధ్య వ్యత్యాసాలను మనం గమనించినట్లయితే, పెరుగుదల అనేది ఆకారంలో అభివృద్ధిని తెలుపుతుంది. కానీ వికాసం అనేది ఆకారం సంరచనలో మార్పులు కలిగి, సంరచనలో మార్పులు కలగటం. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పు కానీ పరిమాణాత్మకమైన మార్పు పెరుగుదల అనేది. కానీ వికాసం అనేది ఏంటంటే గుణాత్మకమైనటువంటి మార్పు. ఇప్పుడు మనము పెరుగుదల, వికాసాన్ని మధ్య భేదాలను గమనించినట్లయితే, పెరుగుదలలో వ్యక్తి పరిమాణంలో వచ్చే మార్పులైనటువంటి పొడవు, లావు, బరువులలో వచ్చే మార్పులను పెరుగుదలగా మనం చూపుతాం.
అదే వికాసంలో వచ్చేటువంటి మార్పులు ఏంటంటే వ్యక్తి గుణాలలో వచ్చేటువంటి

0: మార్పులు అంటే ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత లాంటి వాటిలో వచ్చే మార్పులను వికాసం చూస్తుంది. అంటే వ్యక్తికి సంబంధించినటువంటి ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, కౌశలాలు అంటే ఏంది స్కిల్స్, సృజనాత్మకత అంటే ఏంది క్రియేటివిటీ, వీటి యొక్క మార్పులను సూచించేది వికాసం. ఇందులో మళ్ళీ పెరుగుదలకు వచ్చేసరికి పెరుగుదల అనేటువంటి పెరుగుదల వ్యక్తి యొక్క పెరుగుదలను కొలతల ద్వారా మనం చూడవచ్చు, గణించవచ్చు. కానీ వికాసం మాత్రం గుణాత్మకమైనది కనుక ఇందులో కలిగేటువంటి మార్పులను పరిశీలన ద్వారా మాత్రమే తెలుసుకోగలము, కానీ కొలవటం మాత్రం కష్టం. నెక్స్ట్, పెరుగుదలలో ఉన్నటువంటి మార్పులను పరిశీలించినట్లయితే పెరుగుదల పరిపక్వతకు చేరిన తర్వాత ఆగిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క పెరుగుదల అనేటువంటిది ఒక స్టేజ్కి పోయినట్టు అంటే పరిపక్వత చెందిన తర్వాత ఆగిపోతూ ఉంటుంది. కానీ వికాసం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది వికాసం అనేటువంటిది ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, అది నిరంతరం జరుగుతుంది అనేటువంటిదిగా చెప్పవచ్చు. పెరుగుదల అనేటువంటిది వికాసంలోని ఒక అంశం, పెరుగుదల వికాసంలోని ఒక అంశం, వికాసం ఒక సంపూర్ణమైనటువంటి భాగంగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు పెరుగుదలని పరిశీలించినట్లయితే పెరుగుదల ఉన్నప్పుడు అన్ని రంగాల్లో వికాసం ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ పెరుగుదల లేకున్నా వికాసం జరగవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి చిన్న తేడా. ఇవి ఈరోజు ఈ దీనికి సంబంధించినటువంటి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించినాం.
1: ఇంతవరకు మీరు బిఏ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ సైకాలజీ విద్యార్థుల కోసం పెరుగుదల వికాసం పరిచయం అన్నంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించినవారు డాక్టర్ కట్టా గురువయ్య.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి సమయం 6:50. వ్యవసాయ సూచనలు.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్టుగా అంచనా వేయడమైంది. సుమారు 2.4% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.8%

5% పక్షుల వలన, ఇంకా 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నారు. అన్ని ధాన్యపు పంటలలో కలిసి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో తీసుకున్నట్లయితే నికర ఆదాయం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న నిల్వలు ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజిస్తారు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండే నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు గురించి, ఇవి లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకుని తల్లి పురుగు గింజలను రంధ్రము చేసుకుని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగునవి. వడ్ల చిలుక, వీటి రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గురుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గురుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులు గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం నుంచి 1.5 అడుగులోపల వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు గురించి, ఇవి 3 మిల్లీమీటర్లు పొడవుండి తలభాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గురుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క ఆడపురుగు గింజకు 1 చొప్పున 150 నుండి 250 వరకు గురుడ్లను పెడుతుంది. ఈ గురుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు వెలువడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3-5 మాసాలు జీవించి మళ్లీ మళ్లీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట నుంచి నష్టం కలిగించే పురుగులు, ఈ పురుగులు ధాన్యం బయట ఉండి మిగిలిపోయిన లేదా పగులు ఉన్న ధాన్యంపై ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తుట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు. ఇక తుట్టె పురుగు గురించి ఈ విధంగా, ఈ పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను, పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే చిలుకు దారాల వలన గింజలు, పురుగు కోశస్థ దశ గుళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా ఈ విధంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్డను గింజల సంచుల గోదాముల గోడలపైన పెట్టి గింజను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసిపురుగు, నుసిపురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు బలమైన దవడలు కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలగజేయడమే కాకుండా గింజ లోపలకు గురుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గ్రుడ్ల వరకు పెడుతుంది. తల్లి పురుగులు చేసే నష్టం వలన గింజలు ముక్కలుగాను పిండిగాను తయారవుతాయి. ఈ నష్టపరిచిన గింజ ముక్కలు పిండిని లార్వాలు తిని తిరిగి తల్లి పురుగులు ఎదుగుతాయి. ఈ పురుగు ఆశించిన బస్తాల నుండి పిండి రాలడము గమనిస్తాము. ఇక పిండి పురుగు, ఈ పురుగు ధాన్యం కన్నా మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇది రోజుకు 2 నుండి 3 చొప్పున మొత్తం 300 నుండి 400 వరకు గ్రుడ్డను పెడుతుంది. పురుగులు పిండి లోపాల సొరంగాలు నిర్మిస్తూ ఒక విధమైన వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల పిండి పూర్తిగా దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది. ఇక పురుగుల వలన కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. గింజ బరువు తగ్గిపోతుంది. పురుగు పట్టిన ధాన్యానికి శిలీంధ్రాలు ఆశించి ధాన్యం రంగు మారిపోతుంది. రుచి వాసన మారిపోయి ధాన్యం తినడానికి పనికిరాదు. నాణ్యతతో పాటు మొలక శాతం తగ్గిపోతుంది. ప్రోటీన్లు పోషక విలువలు తగ్గిపోతాయి. నాణ్యత తగ్గుట వలన మార్కెట్లో ధర పలకదు. తర్వాత శాస్త్రవేత్తలు శిలీంధ్రాల వలన కలిగే నష్టాల గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ధాన్యం నిల్వలో తేమ శాతం ఎక్కువైతే శిలీంధ్రాలు ఆశించి గింజలన్నీ అట్టకట్టుకుని పోయి వేడెక్కిపోతాయి. బూజు తెగులు ఆశించిన విత్తనం మొలక శాతం తగ్గి నాణ్యత కోల్పోతాయి. నిల్వ ధాన్యాన్ని ఆశించే శిలీంధ్రాలలో ముఖ్యమైనవి ఆస్పెర్జిల్లస్ పెనిసిలియం. శిలీంధ్రాలు నిల్వ ధాన్యాన్ని 2 విధాలుగా నష్టపరుస్తాయి. 1, ధాన్యాన్ని ఆశించి వేడి పుట్టి అట్టలు కట్టి నాణ్యత కోల్పోవడం.
రెండవది

0: విషపూరితమైన అఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలను విడుదల చేయటం. దీని వలన మొలక శాతం దెబ్బతినడమే కాకుండా ధాన్యం బరువు, పోషక విలువలు కోల్పోయి దుర్వాసన వేస్తూ నాణ్యత తగ్గుట వలన మార్కెట్ ధర పలకదు. అలాగే విషపూరిత ఫ్లోటాక్సిన్ వల్ల ఆహారం విసుతులేమై మనసులో, పెంపుడు జంతువుల్లో రకరకాలైన వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. శిలీంధ్రాలు ఆశించడానికి గల కారణాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. నిల్వ ధాన్యంలో అధిక తేమ శాతం ఉండడం, నిల్వ ఉంచిన గదిలో అధిక ఉష్ణోగ్రత ఉండడం, పొలంలో తెగులు సోకిన ధాన్యాన్ని గ్రేడింగ్ చేయకుండా నిల్వ చేయటం, పురుగులు నల్లులు ధాన్యాన్ని ఆశించినప్పుడు, ఎలుకల వలన కలిగే నష్టాలు. ఎలుకల వలన 2.5% ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిట్టెలుక, నల్ల ఎలుక, గోధుమ రంగు ఎలుక, పందికొక్కు ముఖ్యమైనవి. గింజలను ఆశించే ఎలుకలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుకల వలన నిల్వ ధాన్యానికి 3 రకాలుగా నష్టం కలుగుతుంది. ఎలుకలు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి. మలమూత్ర విసర్జన ద్వారా, వెంట్రుకలు రాల్చడం ద్వారా కలుషితం చేస్తాయి. నిల్వ చేసే గోనె సంచులను, గాజలను కొట్టివేస్తాయి. ఇక నిర్వహణ పద్ధతి ఈ విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యాన్ని నూర్చడానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ శాతం 20-24% వరకు ఉంటుంది. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12కు వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నీరుగా గింజలను ఆరబెట్టకూడదు. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12కు వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నేరుగా గింజలను ఆరబెట్టకూడదు. ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని పగుళ్ళు, ఎలుకలు, కన్నాలు ఉంటే వాటిని సిమెంట్తో పూడ్చుకోవాలి. క్రొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపరాదు. గోదాము గోడలకు సున్నం వేయించుకుని మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వీలైనంత వరకు కొత్త సంచులు వాడాలి. ఒకవేళ పాత సంచులను డెల్టామిత్రిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందు ద్రావణంలో 10 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టాలి. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. ఎలుకలు ప్రవేశించని విధంగా గోదాము నిర్మించుకోవచ్చు. పునాదిని 2-3 అడుగులు నేలపైకి నిర్మించి చుట్టూ సజ్జాను ఏర్పాటు చేసినచో ఎలుకలు ప్రవేశించలేవు. తగినంత గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను, వెంటిలేటర్లను అమర్చి జాలి బిగించుకోవాలి. నిల్వ ఉంచిన బస్తాలను గోదాము గోడలకు తగలకుండా కనీసం 1/2 మీటరు ఎడమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులకు గాలి తగలడమే కాకుండా గోడల నుంచి తేమ, శిలీంధ్రాలు లాంటివి రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనసులు తిరగడానికి అనువుగా ఉండి పురుగుల తాకిడిపై నిఘా ఉంచవచ్చు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇలాంటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి, సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్, ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని

వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ BOCW సెసా వసూలు పోర్టల్, 3 ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన IRGC ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని IRGC తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు IRGC వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో NDPS చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని DRI పేర్కొంది.

0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365కు చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డిఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్దతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హరివిందర్ సింగ్, భావన జంట, పారా రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా, శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా, టియాఫో అలెక్స్ మిచెల్సన్ను ఓడించి సెమీస్కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో బెల్జియంకు చెందిన అలెక్సాండర్ బాక్స్ రష్యాకు చెందిన కరెన్ ఖచ్నౌతోను, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ నెదర్లాండ్స్కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: వ్యవసాయ సూచనలు నాటి కార్యక్రమంలో ముందుగా వర్షాకాలంలో పాడి పశువుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త రాజేంద్ర నగర్ డాక్టర్ కె సుష్మా గారు అందించిన వివరాలు వింటారు.
1: నేను డాక్టర్ కె సుష్మా. నేను పశుపోషణ విభాగము కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను. మరి ఇవాళ వర్షాకాలంలో పాడి పశువులలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనము చర్చించుకుందాం. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఇది ఒకింత పాడి రైతులకు గడ్డు కాలం. కురిసే వానజల్లులు మరియు పాడి రైతులకు ఎక్కువగా వీచే చల్లగాలులు పాడి పశువులలో ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కొత్తగా వచ్చిన మార్పులు, ఈ వాతావరణం వల్ల వచ్చిన మార్పులు, అలాగే అపరిశుభ్రమైన నీరు, చిత్తడి నేలలు వలన ఎక్కువగా ముసిరే ఈగలు, దోమల వలన వ్యాధులు ప్రబలేలా చేస్తాయి. ఇటువంటి సమయంలో గాలికుంటు, పొదుగువాపు,

మరియు జబ్బువాపు అలానే గొంతువాపు వ్యాధులు ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశము ఈ వాతావరణము అనుకూలిస్తుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ పశువులలో పాల దిగుబడి సామర్థ్యం తగ్గి పశువు యొక్క ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. అలాగే పశువులు మరణించడం కూడా సంభవిస్తుంది. మరి ఈ పశువులు మరణించకుండా అలాగనే మరి ఉత్పత్తి సామర్థ్యం కూడా పశువులలో ఈ పాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గకుండా ఎటువంటి మరి జాగ్రత్త చర్యలు మనం తీసుకోవాలో ఇవాళ చర్చించుకుందాం. పశువులు రోగాల బారిన పడినప్పుడు వేలకు వేలు దారపోయటం కంటే నివారణ చర్యగా ఈ పశువులను ముందుగానే టీకాలు వేయించడం వలన మరియు కొట్టాలలో పశువుల కొట్టాలలో పరిశుభ్రంగా ఉంచడం వలన ఎంతగానో మేలు చేస్తుంది. ఈ సమయంలో అంటే వర్షాకాలంలో ఎక్కువగా పశువులు కొత్తగా వచ్చిన మొలకగడ్డిని అంటే కొత్తగా వచ్చిన మొలకగడ్డి గాని మరి మేసే మేతలో కూడా ఎక్కువగా నీరు శాతం ఉండటం వలన ఈ జబ్బవాపు మరియు గొంతువాపు వ్యాధులు బారిన పడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జబ్బవాపు వ్యాధి, ఈ జబ్బవాపు వ్యాధి అనేది ఆవులకు అది కూడా యుక్త వయసులో ఉన్న వాటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ జబ్బవాపు వ్యాధి మరి ఎక్కువగా మనము వెనుక కాళ్ళు ముందు కాళ్ళులో ఎగువ భాగంలో ఉబ్బడం కానీ వాయటం కానీ జరుగుతుంది. ఇవి జరిగినప్పుడు పశువు తొందరగా అతి తొందరగా అంటే 24 గంటల వ్యవధిలోనే కింద పడి కొట్టుకోవడము మరి అధిక జ్వరంతో బాధపడటము చూస్తుంటాము. మరి 24 గంటలలో ఇది ఒకవేళ ట్రీట్మెంట్ కనుక చేయనట్లయితే మరి వీటికి ప్రొకేన్ పెన్సిలిన్ అటువంటి మనము ఎక్కువగా మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి పెన్సిలిన్స్ కానీ లేదంటే టీకాలు ఇవ్వనప్పుడు ఈ జబ్బుల వలన ఈ జబ్బవాపు వ్యాధుల వలన ఇది బ్లాక్ క్వార్టర్ అని కూడా అంటాము. ఇటువంటి వ్యాధి వలన పశువు మనము కోల్పోవటము జరుగుతుంది. కాబట్టి మనము తగు సమయంలో అంటే ఈ వర్షాకాలం ప్రారంభం జరిగే ముందే ప్రారంభ సమయంలోనే మనము ఇటువంటి BQ వ్యాక్సిన్ మనకు గవర్నమెంట్ నుంచి ఫ్రీ సప్లై ఉంటుందండి. కంపల్సరీగా ఇటువంటి వ్యాక్సిన్లని ఈ టీకాలని మనము పశువులకు వేయించుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే మనకు ఎక్కువగా గేదెలలో చూసుకున్నట్లయితే గొంతువాపు వ్యాధి, ఈ రెండు రకాలు కూడా మరి వైట్ క్యాటిల్ కి అలానే బఫెలోస్ కి రెండిటికి గేదెలకి మరియు ఆవులకు సంభవిస్తాయి. ఎక్కువగా జబ్బవాపు అనే వ్యాధి ఎక్కువగా మనకు వైట్ క్యాటిల్ అంటే ఆవులలో సంభవిస్తుంటాయి. మరి అదే గొంతు వ్యాపి వ్యాధి అనేది మనకు గేదెలలో చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటగా మనము ఈ గేదెలలో అయితే HS అని అంటాము, హిమరేజిక్ సెప్టిసిమియా అని అంటాము. కాబట్టి ఈ హిమరేజిక్ సెప్టిసిమియా అనేది గొంతు వ్యాపి వ్యాధి మనకు రాకుండా నివారించుకోవటం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. సో మనకి ముఖ్యంగా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే మనము టీకాలు ఇచ్చుకోవాలి. ఈ టీకాలు ఈ BQ కానీ మరి గొంతువాపుకు కానీ జబ్బవాపుకు కానీ వర్షాకాలం ప్రారంభం అయ్యే ముందే ఇటువంటి టీకాలు వేసుకోవడం ఎంతగానో శ్రేయస్కరం. మరి తరువాత వచ్చే అతి ముఖ్యమైన సమస్య పొదుగువాపు. మనము ఈ కాలంలో కానీ మరి వేరే కాలంలో కూడా పొదుగువాపు సమస్య వలన మరి పాడి రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. మరి ఈ నష్టాల బారిన పడినప్పుడు పశువు కూడా అలానే ఒత్తిడి పెరుగుతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, డబ్బులు మరి మెడిసిన్స్ కి విపరీతంగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఇటువంటి పొదుగువాపు బారిన పడకుండా ఈ వ్యాధి బారిన పడకుండా పశువును ఎలా సంరక్షించుకోవాలి అని కూడా మనము ఇప్పుడు చూసుకుందాం. మరి ఈ వాతావరణంలో ఎక్కువగా తేమ ఉండటము మరియు అట్లనే పాకలు ఎప్పటికప్పటికు ఆరకపోవడం వలన అదేవిధంగా పాకల్లో ఉన్న మురికి నీరు గాని పేడని తీసివేయకపోవటం వలన వచ్చే అపరిశుభ్రత వాతావరణం వలన క్రిములు చేరడం జరుగుతుంది. మరి పశువు నుండి పాలు పిండిన తర్వాత పశువు ఒకంత నీరస పడిపోతుంది. ఆ నీరస పడిపోయినప్పుడు పశువు నేల మీద పడుకోవడం జరుగుతుంది. ఈ పశువు నేల మీద పడుకున్నప్పుడు ఈ పొదుగులోకి ఈ మురికి నేలల వల్ల ఉన్న క్రిములు ఈ పొదుగులోకి చేరడం జరుగుతుంది. ఈ క్రిములు పొదుగులోనికి చేరడం వలన పొదుగు వాపు వ్యాధి సంభవించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి సోకిందంటే ఈ పాడు పశువులలో పాల ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోతుంది అనే విషయాన్ని మరి రైతులు గుర్తుంచుకోవాలి. కాబట్టి పాలు తీయక ముందే పాకలలో పేడని తీసివేయాలి. ఉదయం కానీ ఈవినింగ్ కానీ అంటే మార్నింగ్ మిల్కింగ్ ముందు మరి 3 గంటలకి 4 గంటలకి పాకలలో పేడ గాని మూత్రం గాని చేరకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలానే మరి ఈ నీటితో పరిశుభ్రం చేయడం కానీ మనము చేసుకోవాలి. ఈ నీటితో పరిశుభ్రం చేసిన తర్వాత మరి పాలను తీసినట్లయితే పాలను పితికిన తర్వాత కూడా క్రిములు పొదుగులోనికి చేరడం జరగదు. అప్పుడు మనము పొదుగు వ్యాపు వ్యాధిని నివారించడం జరుగుతుంది. మరి అలానే మిల్కింగ్ తర్వాత కూడా అంటే పాలు పితికిన తర్వాత కూడా డిసిన్ఫెక్షన్స్ ఏవైనా సొల్యూషన్స్ మనము కలిపిన నీటిని ద్రావణంతో పొదుగును మనము మెత్తటి

ఒక శుభ్రమైన గుడ్డతోటి ఆ ద్రావణంలో ముంచి పొదుగును క్లీన్ చేసినట్లయితే కూడా మన ఈ పొదుగు వ్యాపు వ్యాధి బారిన పడకుండా చూసుకోవటం జరుగుతుంది. మరి అలానే పాకల చుట్టూ ఉన్న అపరిశుభ్ర వాతావరణం అలానే మురికి నీరు చేరటం వలన కూడా ఈ బాహ్య పరాన్న జీవులు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వ్యాధులలో ముఖ్యంగా బ్లాక్ వాటర్ అలానే హెచ్ఎస్ జబ్బవాపు గొంతువాపు మరి అలానే ఎఫ్ఎండి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని అంటాము గలికుంటు వ్యాధి, ఈ వ్యాధుల బారిన పడకుండా మాస్టైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలానే మరి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇది మనకు బాహ్య పరాన్న జీవులు అంటే ఈ కాలంలో మరి మురికి కుంటలలో గానీ చుట్టూ వర్షం నీరు చేరటం వలన బాహ్య పరాన్న జీవులు అంటే పేయులు గోమార్లు పిడుదులు ఇటువంటివి మరి పశువులలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ బాహ్య పరాన్న జీవుల వలన పశువులలో ఏకకణ రక్త పరాణజీవుల వలన అనేక రోగాలకు ఈ పాడి పశువులు గురి అవుతాయి. అందువలన ఎక్కువగా మనము ఎప్పటికప్పుడు ఈ పేడను కాని మరి అలాగనే నిలువ ఉన్న నీటిని తీసివేయటం చూసుకోవాలి. అందుకని ఈ బాహ్య పరాణజీవులు వీటిని ఎక్టోపారాసైట్స్ అని కూడా అంటారు. వీటి వలన ఇవి ఉన్నట్లయితే మనకు ఏకకణ రక్త వ్యాధుల బారిన పడవడం జరుగుతుంది. అటువంటివి టిపనోజోమియోసిస్ కానీ అనాప్లాస్మోసిస్ కానీ బబేషియోసిస్ కానీ మరి అదే హెచ్ఎఫ్ అనిమల్స్ లో హోల్స్టైన్ ఫ్రీషియన్ అనిమల్స్ లో చూసినట్లయితే టెలూరియోసిస్ కానీ ఇటువంటివి ఏకకణ రక్త వ్యాధులు అని అంటాము. సో ఈ వ్యాధులు బారిన పడినట్లయితే ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది, వాటిలో మిల్క్ ఈల్డ్ తగ్గిపోతుంది, అలానే తినే ఆసక్తి కూడా నిరాసక్త చూపిస్తాయి. దానివల్ల తద్వారా అనిమల్ మొత్తం పాడి పశువులు వీక్ అయిపోయి వాటి ఆరోగ్యం క్షీణించి చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు కూడా ఈ పశువుల కొట్టాలకు అని మరి ఆ పశువుల మీద కూడా మనము ఎక్టోపారాసైటిసైడ్స్ అంటే బాహ్య పరాన్న జీవుల నిర్మూలన చేయటం వలన ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి కోసము మరి మనము బ్యూటాక్స్ క్రిమి సంహారకము అంటాము. ఇది మనము మందు పిచికారీ చేయటం వల్ల కొట్టాలలో మరి అలానే పశువు మీద కూడా మనము పిచికారీ చేయటం వలన ఈ జీవుల వలన వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. మరి ఇప్పటి వరకు మనము వ్యాధుల బారిన పడకుండా మనం చూసుకున్నాం. మరి అట్లానే ఒకవేళ పోషణ సరిగ్గా లేకపోతే కూడా పశువు క్షీణించిపోతుంది. మనం చూసుకున్నట్లయితే పాడి పశువుల నిర్వహణలో మేతకు అయ్యే ఖర్చు మనకు 67 నుంచి 70% వరకు ఉంటుంది. అంటే మనకు 100% మరి సగం కంటే ఎక్కువ పోషణకే ఉంటుంది. కాబట్టి మరి ఈ కాలంలో అంటే ముఖ్యంగా వర్షాకాలంలో మనము ఈ వాతావరణంలో వచ్చే సమస్యలను మనము నెగ్లెక్ట్ చేయకూడదు. దీనిలో పోషణలో ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ఎండుగడ్డి బయట పెట్టినప్పుడు తడిచిపోవడం చూస్తూ ఉంటాము. కాబట్టి మరి అలానే మొలక గడ్డి అని అంటాం కదా, ఈ మొలక గడ్డిలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. అట్లానే ఒకవేళ ఈ వర్షాకాలంలో వచ్చిన పశుగ్రాసాలలో కూడా ఎక్కువగా నీటి శాతం ఉండటం వల్ల అంటే 80 నుంచి 90% వరకు కూడా నీటి శాతం ఉండటం వలన పశువులలో అజీర్తి జరుగుతుంది. ఈ అజీర్తి జరిగినప్పుడు మరి వాటికి లూజ్ మోషన్స్ అంటే డయేరియా అవటం కూడా మనము చూసుకోవచ్చు. కాబట్టి మరి అటువంటివి జరగకుండా ఎక్కువగా ఈ పచ్చి పశు గ్రాసాలను మాత్రం కొద్దిసేపు ఆరబెట్టి నీటిగా కడిగి ఒక 3-4 hours మనము ఆరబెట్టి పశువుకు ఇచ్చినట్లయితే ఈ అజీర్తి సమస్యలు అటువంటివి మరి తగ్గించుకోవచ్చు. అట్లానే ఈ పశుగ్రాసాలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఘన పదార్థం తక్కువ ఉన్నప్పుడు మనకు ఫైబర్ కంటెంట్ కూడా చాలా తగ్గిపోతుంది. దీని వలన మనకు ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతాయి. కాబట్టి మరి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పెంచుకోవటము అంటే ఎండుమేత మనము సరిగ్గా ఇవ్వాలి. ఎండుమేత మరి తడవకుండా మరి తగు జాగ్రత్త చర్యలు, అలానే దానా ముడి పదార్థాలు ఏవైతే తవుడు కానీ మరి మొక్కజొన్నలు కానీ చెక్క పత్తి చెక్క అంటాం కదా అటువంటివి అన్ని మనము స్టోరేజ్ చేసుకుంటా ఉంటాం. ఈ స్టోరేజ్ చేసుకునేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ వర్షంలో తడవకుండా గోడలకి అంటుకుని ఎక్కువగా తేమ శాతం ఉంటుంది. కాబట్టి గోడల నుంచి కొంచెం స్పేస్ ఇచ్చి మనము చూసుకున్నట్లయితే ఫంగస్ బారిన పడినట్లయితే మనకు అఫ్లాటాక్స్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అజీర్తి సమస్యలు కూడా వస్తాయి. అందువలన ఇటువంటి పోషణలో మనము తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అట్లానే మరి ఈ పోషణలో మన ఎండుగడ్డితో పాటు పచ్చి పశుమేత మళ్ళీ అలానే కాన్సన్ట్రేట్ సాంద్ర పద్ధతిలో మరి ఇచ్చే కాన్సన్ట్రేట్ కూడా వాటికి ఏమాత్రం తక్కువ అవ్వకుండా ఇవ్వటం చేసినప్పుడు ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఉంటుంది. వాటికి మరి రోగ నిరోధశక్తి అనేది పెంపొందించి ఆ రోగాల బరిన పడకుండా చూసుకున్నట్లు ఉంటుంది. మరి అట్లానే ఈ
టైంలో మనము వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి తాగే నీరు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. మరి ఎక్కువగా ఈ కాలంలో పశువులు నీరు తీసుకోవడానికి విముఖత చూపిస్తుంటాయి కాబట్టి పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ

0: గురు పశువుకు అందించేలా మనము చూసుకోవాలి. మరి ఈ టైంలో ఒకవేళ పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఈకోలై అనే అటువంటి బ్యాక్టీరియా ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే గనక పశువు ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనము వాటిల్లో క్లోరిన్ కూడా మనం యాడ్ చేసినట్లయితే వాటర్ అనేది మనము పరిశుభ్రంగా చేసుకోవచ్చు. ఈ వాతావరణంలో ఎక్కువగా పోషణ చూసుకున్నాము, అలానే ఆరోగ్య సంరక్షణ చూసుకున్నాము. పశువు యొక్క పునరుత్పత్తి యాజమాన్యం కూడా మనము చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాకాలం తర్వాత వచ్చే చలికాలం వరకు మనము ఈ పునరుత్పత్తి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఈ టైంలో మనము ఇది దాటిన తర్వాత మనకి ఎక్కువగా హీట్ కు వస్తుంటాయి కాబట్టి అనిమల్స్ ఈ వాతావరణంలో మనము అన్ని చూసుకుంటూ పునరుత్పత్తికి కూడా మనము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని రోగాల బారిన పడకుండా చూసుకోవాలి. అలానే ఈ గాలిలో ఎక్కువగా తేమ శాతం ఉండటం వలన లేగదూడలకు గాని చిన్న వాటికి గాని పెద్ద వాటికి గాని ఎక్కువగా గొంతు వాపు వ్యాధి, మరి అలానే న్యూమోనియా అంటాము లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ అవటము జరుగుతూ ఉంటాయి. మరి ఈ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండము, పశువులలో పాడి పశువుల కుట్టాలలో ఎక్కువగా పేడ కాని యూరిన్ కాని అలానే ఉండటం వలన ఈ తేమ శాతము దానికి కలగలిపి చేయటం వలన అమ్మోనియా గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అమ్మోనియా గ్యాస్ వలన మనకు ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు అట్లానే కండ్ల యొక్క ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కండ్ల వ్యాధుల బారిన పడకుండా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనము ఈ పేడను కాని మరి అలానే మూత్రంను కాని ఎప్పటికప్పుడు తీసేస్తూ పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఒకవేళ ఈ తేమ శాతం కాని ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉండటము, ఫంగస్ కూడా ఎక్కువ అవ్వటము, అలానే ఈ కాలంలో మనకు నట్టలు ఎక్కువగా మల్టిప్లై అవుతుంటాయి. కాబట్టి మరి ఆల్రెడీ చేసినా కానీ మనము మళ్ళీ ఇంకొకసారి డివార్మింగ్ అనేది నట్టల మందులు పశువులకు వేసినట్లయితే ఈ వామ్స్ అనేవి బాగా ఫాస్ట్ గా మనకు మల్టిప్లై అవ్వకుండా, రోగాల బారిన పడకుండా, మరి పశువుల యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడము మనము చూసుకోవచ్చు. కాబట్టి పశువుల కొట్టాలలో కూడా అనిమల్ కి వచ్చేసి మనము పోషణ ఇస్తాము, అలానే ఈ టీకాలు ఇస్తున్నాము, తగు జాగ్రత్త చర్యలు మెడిసిన్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకునే ఉంటాం. ఇటువంటి జాగ్రత్త చర్యలు అన్ని తీసుకుంటూ పశువుల కొట్టాల చుట్టూ కూడా మరి ఒకవేళ గోనె సంచులు కట్టినట్లయితే గాలి వర్షం నీరు లోపలికి రాకుండా, ఒకవేళ పై కప్పుకి ఏవైనా రంధ్రాలు ఉన్నట్లయితే ఆ వర్షం నీరు కొట్టాల లోపలికి వచ్చి పశువు మైండ్ మీద కూడా డిస్టర్బెన్స్ టైప్ వస్తుంది. సో దాని వలన ఒత్తిడికి లోనయ్యి పశువు యొక్క మిల్క్ ఈల్డ్ మనకు బాగా తగ్గుతుంది, అలానే ఫ్యాట్స్ పర్సెంటేజ్ కూడా మనకి ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి డిఫరెన్సెస్ రాకుండా ఉండాలంటే మరి పశువుల కొట్టాలు కూడా వర్షం నీరు లోపలికి రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ఒకవేళ ఏమైనా లీకేజెస్ అవన్నీ ఉంటే అవి లేకుండా తగు జాగ్రత్త చర్యలు ముందే చేపట్టుకుని పశువుల కొట్టాలని కూడా జాగ్రత్తగా నిర్వహించుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా మనము చూసుకున్నట్లయితే కాబట్టి ఈ వర్షాకాలంలో మరి పోషణ యాజమాన్యం ఆరోగ్య సంరక్షణ చూసుకోవడం ఎంతగానో ముఖ్యము. పాడి పశువుల రైతులకు ఎంతగానో లాస్ ఉంటుంది కాబట్టి ఇటువంటి సంరక్షణ మనము తీసుకోవాలి. తగు జాగ్రత్త చర్యలు తీసుకుని పాడి పశువు రైతులు ఎంతగానో లాభపడాలని అనుకుంటూ థ్యాంక్ యూ.
1: మీరింతవరకు వర్షాకాలంలో పాడి పశువుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్య కళాశాల శాస్త్రవేత్త రాజేంద్ర నగర్, డాక్టర్ కె సుష్మా గారు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వినండి చెరకు కంది పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు

కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును, నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుపధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనపడతాయి. మ్యాంగనీస్ లోపం నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుచు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పేరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని 1 ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతము పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే 1 ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో 1 ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పిఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే 1 ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది కాబట్టి
అవకాశమున్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజులు

వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికొచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమేగాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశ

0: నివారణకు ఎసిపేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థైమిథాక్సాన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా: పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము, ధూళి, తాలు, గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.
1: మీరింతవరకు చెరకు, కంది పంటలలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని జానపద గీతాలు.

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా జానపద గీతాలు విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కె లెనిన్.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానటివి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటివి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషల్

0: టెస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలో అప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
0: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ గాని ఏఎన్ఎం గాని ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ కానీ లేకపోతే స్కూల్ కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే అక్కడ 0-5 ఇయర్స్ చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకుని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకుని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసినారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0-5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్ లో మనం సంవత్సరానికి 2 కానీ 3 కానీ అంటే కేసెస్ లోడ్ ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతుంది అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లా డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమంది హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్ తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్, అంటే పోషకాహార లోపాలండి.

0: దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది. సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా, రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసెబిలిటీస్, అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా, ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించారు కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గానీ ఆరోగ్య సేవలు అందించడం గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా గానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిసీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కే లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి

0: హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీత కచేరీ అంటే రాగం తానం పల్లవిలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారిచే నాదస్వర వాద్యం ప్రసారం అవుతుంది. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 540 కిలోమీటర్ల మేర అదనపు మార్గాల కోసం 10021 కోట్ల రూపాయలతో 5 ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఘట్కేసర్ కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ పనులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఘటనపై విచారణ జరిపిస్తామని, విజయ్ కుమార్ ను పర్యవేక్షణాధికారిగా నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నెల్లికంటి సత్యం, దేశపతి శ్రీనివాస్తో సమావేశం జరిగింది. అసెంబ్లీ స్పీకర్పై తాతా మధు నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమిటీ ఖండించింది. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై చర్చించి న్యాయ సలహాలతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క అడ్లూరి గవర్నర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన శుద్దీకరణ కార్యక్రమంపై వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడు మీనగల వెంకట గోపాల్కు రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి టి శ్రీనివాస్ 20 ఏళ్ల జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి 3,00,000 రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పీఆర్సీ, డీఏలు వంటి డిమాండ్లపై సీఎస్ సంజయ్ జాజు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రేపు తలపెట్టిన చలో హైదరాబాద్ ను వాయిదా వేస్తున్నట్టు టీజీఈజేఏసీ నేతలు ప్రకటించారు. రైతులకు పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందించే యాప్ను రద్దు చేసేది లేదని శాసనమండలిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తులో మరింత సులభంగా సేవలు అందిస్తామని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అసెంబ్లీలో కుమ్మక్కై కాలయాపన చేస్తున్నాయని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను, హామీలను పక్కనబెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే నేతృత్వంలోని అధికార కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టర్ ఫ్రంట్ అని నామకరణం చేశారు. బుధవారం చెన్నైలో జరిగిన మిత్రపక్షాల సమావేశానంతరం

టీఏఏఎన్సీ అధ్యక్షుడు మాణికం ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించారు. యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్క్రాస్ను అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ మట్టికరిపించాడు. 4.5 గంటల పాటు హోరాహోరీగా సాగిన 5 సెట్ల పోరులో 6-7, 6-1, 6-3, 1-6, 7-6 తేడాతో షెల్టన్ విజయం సాధించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష వింటారు. ముందుగా శాసనమండలి సమావేశం సమీక్ష వింటారు. రచన శ్రీ పతంగి శంకర్, సీనియర్ జర్నలిస్ట్. పఠనం శ్రీ ఫణికుమార్.
1: తెలంగాణ శాసనమండలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతను ప్రారంభమైంది. చర్చ లేకుండా, వివరణ అడగకుండా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ పక్ష నాయకులు శ్రీ మధుసూదనాచారి అన్నారు. సాంప్రదాయబద్ధంగా సభ నియమావళి మేరకు వివరణ తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దళిత సమాజాన్ని అవమానపరిచే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. సాంప్రదాయ డప్పు కళాకారులను కించపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇంటి ముందు చావు డప్పు మోగించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కార్మిక శాఖ మంత్రి జి వివేక్ సమాధానిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు మధు నవీన్ రెడ్డిలపై విధించిన సస్పెండ్ను ఎత్తివేయాలని కోరుతూ నినాదాలు చేస్తూ బైఠాయించారు. సభ్యులు పోడియం వీడి తమ తమ సీట్లలో కూర్చోవాలని చైర్మన్ కోరారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య కార్మిక శాఖ మంత్రి వివేక్ సమాధానం ఇస్తూ కార్మికుల సంక్షేమం కోసం తమ 1,10,000 మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కార్మికులను 4 విభాగాలుగా విభజించామని, నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం, అత్యంత నైపుణ్యంగా వర్గీకరించినట్లు వివరించారు. వేతన నిర్ణయం కోసం ప్రభుత్వం 3 జోన్లుగా విభజించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పక్ష నాయకులు శ్రీ మధుసూదనాచారి మాట్లాడుతూ సభ్యుల హక్కులను కాపాడాలని, ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టారు. సభ్యులు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి మాయను మచ్చని వ్యాఖ్యానించారు. సభ్యుల వాదన వినకుండా సస్పెండ్ చేయడం సభా సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అధికార పక్ష సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. సభ్యులు టీ మధు, నవీన్ కుమార్ రెడ్డిల వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో యూరియా పంపిణీని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఎరువుల బుకింగ్ యాప్ను ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సిపిఐ సభ్యులు ఎన్ సత్యం, కోదండ్రం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రైతులకు యూరియా కొరత లేకుండా 12,000 అవుట్లెట్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతులకు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రతి రైతుకు అవసరమైన యూరియా పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. యూరియా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమని వివరించారు. యూరియా పంపిణీ విషయంలో రాజకీయం చేస్తూ రైతులను రెచ్చగొట్టడం తగదని మంత్రి సూచించారు. సభ్యులు ఎన్ సత్యం మాట్లాడుతూ యూరియా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరి పంట అవసరాలకు అనుగుణంగా సకాలంలో యూరియా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2026 జూన్ నుంచి ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్రంలో 485.55 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు ఉందని చెప్పారు. సభ్యులు ఏవిఎన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్నమాట వాస్తవం అని తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల దేశంతో పాటు దక్షిణాది, ప్రధానంగా తెలంగాణలో లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. 361 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు మంత్రి అంగీకరించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు గోదావరి, కృష్ణా జలాలను సరఫరా చేస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరతామని మంత్రి వివరించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం లేదని రవాణా

0: శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరామరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాలకు నష్టం వాటిల్లదని తెలిపారు. వాహన యజమానులు, ఆటోమొబైల్ నిపుణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మౌలాలి పహాడీ షరీఫ్లోని హజరత్ బాబా షర్ఫుద్దీన్ దర్గా వద్ద ర్యాంపును నిర్మిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజురుద్దీన్ తెలిపారు. సభ్యులు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్రెండి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ మౌలాలి పహాడీ వద్ద ర్యాంపును 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 15.66 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 72% పని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ స్వంత నిధులతో ర్యాంపును నిర్మిస్తున్నామని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. టీ విరామం అనంతరం తిరిగి సమావేశం కాగానే ప్రత్యేక అంశాలను సభ చేపట్టింది. సభ్యురాలు విజయశాంతి మాట్లాడుతూ వైద్యం సర్వం వ్యాపారంగా మారిందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు ప్రభుత్వం నిర్ణయించాలని కోరారు. అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే పేద వర్గాల నుంచి వేలల్లో లక్షల్లో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే పేద ప్రజల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. క్షమించాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జోక్యం చేసుకుని మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని పేలడించారు. పేదల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని హామీ ఇచ్చారు. విద్య వైద్యం అందరికీ అందాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం సభను రేపటికి చైర్మన్ వాయిదా వేశారు.
1: మీరు ఇంతవరకు శాసనమండలి సమావేశాల సమీక్ష విన్నారు. రచన శ్రీ పతంగి శంకర్, సీనియర్ జర్నలిస్ట్. పఠనం శ్రీ ఫణికుమార్. తర్వాత శాసనసభ సమావేశాల సమీక్ష వింటారు. రచన శ్రీ గుర్రం రామ్మోహన్ రెడ్డి, పఠనం శ్రీ ఫణికుమార్.
0: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల 3వ రోజు అత్యంత ఉద్రిక్త వాతావరణం మధ్య సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన మరుక్షణమే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దానికి సంబంధించిన ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభలో నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభావేదిక ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతూ సభా కార్యక్రమాలకు నిరంతరం అడ్డంకులు సృష్టించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను సజావుగా నిర్వహించడానికి వీలుగా సభా నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులను ఈ సమావేశాల సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుడ్డిల శ్రీధర్ బాబు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. మంత్రి ప్రతిపాదించిన ఈ సస్పెన్షన్ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీని ఆధారంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటన చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కేటీఆర్, తన్నీర్ హరీష్ రావు, గుంతగంట్ల జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ యాదవ్, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, కొనికంటి మాణిక్యరావు, చింతా ప్రభాకర్, గాదర కిషన్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ సంజయ్, తలసాని శ్రీనివాస యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వాకిటి సునీత లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, విజయుడు, కేపీ వివేకానందతో సహా మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సస్పెన్షన్ ప్రకటన అనంతరం సభాధ్యక్షులు శాసనసభను స్వల్ప వ్యవధి టీ బ్రేక్ నిమిత్తం వాయిదా వేశారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద చోటు చేసుకున్న సంఘటనలు శుద్ది కార్యక్రమం అంశం తెలంగాణ శాసనసభలో తీవ్ర స్థాయిలో రచ్చకు దారితీసింది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరుపై అధికార పక్షానికి చెందిన మంత్రులు, సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని అవమానించడం, అలాగే నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం వంటి చర్యలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో మాట్లాడారు. సభాస్థానానికి ప్రతి ఒక్కరూ సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. దశాబ్ద కాలం పాటు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న నాయకులు సభాపతిని రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవపరిచేలా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రదర్శిస్తున్న వైఖరి సభ్య సమాజానికి తీవ్ర ఆవేదన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గాలకు చెందిన ప్రతినిధులు నిరసన తెలిపిన అనంతరం ఆ ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం లాంటి చర్యలు సామాజిక సమానత్వానికి తీవ్ర వ్యాఘాతం కలిగిస్తాయని ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హెచ్చరికలకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇటువంటి వైఖరిని ప్రదర్శించడం ఆత్మగౌరవ సమస్యగా మారుతోందని, ఇలాంటి అవమానాలు ఇకపై సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ ఆత్మగౌరవాన్ని, సభా సంప్రదాయాలను కాపాడటంలో ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలబడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభకు స్పష్టం చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు సభలో జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు సభలో లేవనెత్తాల్సిన అంశాలను స్పీకర్ దృష్టికి రాతపూర్వక రూపంలో నిబంధనల ప్రకారం తీసుకెళ్లాలని

సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన 100 ఏళ్లపాటు సంతోషంగా జీవించి సమాజానికి సేవలు అందించాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ ఎవరి అనారోగ్యాన్నో లేక ప్రతికూలతనో కోరుకునే సంస్కృతి ఉన్న పార్టీ కాదని వివరించారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను సరైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో సభ ముందుకు తీసుకురావచ్చని, అంతే తప్ప సభలో అసభ్య పదజాలం వాడటం లేదా సభా నిర్వహణకు భంగం కలిగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎర్రవల్లి వద్ద ఎస్సీ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపిన ప్రదేశాన్ని బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఎస్సీ వర్గాలను తీవ్రంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శుద్ధి కార్యక్రమం వెనక ఉన్న సామాజిక వివక్షతపై సభలో పూర్తిస్థాయి చర్చ జరగాలని ఆయన పట్టుబట్టారు. ఎస్సీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ గతంలో స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మరొక ముందే మళ్లీ ఇలాంటి వైఖరిని ప్రదర్శించడం దారుణమని ఆయన విమర్శించారు. మంత్రి లక్ష్మణ్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు మళ్లీ నిరసన తెలుపుతూ సభా దృశ్యాన్ని గందరగోళంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితులపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదికపై స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలు చేయటం, సభను స్తంభింపజేయడం ఏమాత్రం తగిన పద్ధతి కాదని హితవు పలికారు. రాతపూర్వకంగా ఏ అంశాన్ని సమర్పించినా దానిపై నిబంధనల ప్రకారం మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు. గతంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవజ్ఞులైన ప్రజాపితులు కూడా సభాపతి స్థానాన్ని గౌరవించకుండా ఈ విధంగా ప్రవర్తించడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం వాయిదా పడిన శాసనసభ సమావేశాలు తిరిగి 2 గంటలకు సభాపతి స్థానంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన పునఃప్రారంభమయ్యాయి. మధ్యాహ్న సెషన్ ప్రారంభం కాగానే విపక్షాలు సమర్పించిన వివిధ వాయిదా తీర్మానాలను స్పీకర్ చదివి వినిపించి అవన్నీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో చర్చకు తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరుల నిధులను సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో భద్రపరుచుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రతిపాదించారు. ఈ సందర్భంలో బీజేపీ పక్షనేత ఏరెడ్డి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఏ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేశారో వివరించాలని, సభ తన నిబంధనావళిని అనుసరిస్తోందా లేక ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుస్తోందా అని ప్రశ్నించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సిపిఐ శాసనసభ్యుడు కోనమనేని సాంబశివరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను సజావుగా సాగనివ్వటం బీజేపీ సభ్యులకు కూడా ఇష్టం లేనట్లు కనిపిస్తోందని, నిరంతరం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదని పేర్కొన్నారు. సభలో ఎస్సీ వర్గాలు, బలహీన వర్గాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఏ అంశంపైనా నిబంధనల ప్రకారం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం సరైన పద్ధతి కాదని మహేశ్వరరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో 22A నిషేధిత భూముల జాబితాపై తక్షణమే చర్చ చేపట్టాలని పట్టుబడుతూ బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసనకు దిగారు. సభ్యులు సభను సజావుగా సాగించేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు. సభాపతి స్థానంపై జరిగిన అనుచిత వ్యాఖ్యలపై శాసనసభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ, ఎస్సీ సమాజాన్ని సభా వ్యవస్థలను అవమానించేలా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే దిశగా ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం మొదటి నుంచి ఎస్సీ వర్గాలకు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. మరో సభ్యుడు వేర్ల ఐలయ్య చర్చలో పాల్గొంటూ, సభాపతి స్థానాన్ని, రాజ్యాంగ హోదా కలిగిన పదవులను అవమానపరిచే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గంట సత్యనారాయణ మాట్లాడుతూ, బీజేపీ సభ్యుల వైఖరి కూడా సభకు అభ్యంతరకరంగా ఉందన్నారు. సభా సమయాన్ని వృధా చేయకుండా సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని, ఎస్సీ వ్యతిరేక విధానాలను సమాజం ముందు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మదన్మోహన్ రావు మాట్లాడుతూ, గత 3 రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజాధనంతో నడిచే శాసనసభ సమయం వృధా కాకుండా చూడటానికి నిబంధనల ప్రకారం కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్వేషంతో కాకుండా వివేకంతో వ్యవహరించి ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని విపక్షాలకు సూచించారు. అనంతరం బీజేపీ పక్షనేత ఏరేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సభలో విస్తృతమైన చర్చ జరగాలని తమ పార్టీ కోరుకుంటోందని, అయితే రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని చర్చకు రానివ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ పార్టీ తరఫున సభ నుండి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి బీజేపీ సభ్యులతో కలిసి సభ వెలుపులకి వెళ్లిపోయారు. ఈ చర్చను ముగిస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, కులాహంకారంతో కూడిన చర్యలను ప్రజాస్వామ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో పౌరులందరి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. సభాస్థానాన్ని మరింతగా అవమానించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రభుత్వం ఏమాత్రం భరించదని, స్పీకర్ ఆత్మగౌరవాన్ని, వ్యవస్థల ప్రతిష్టను కాపాడేందుకు
తమ ప్రభుత్వం ఎళ్లవేళ్లా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

0: చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో సుదీర్ఘంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గాలు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేసిన సంఘటనను తీవ్ర పదజాలంతో ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వివక్షాపూరిత చర్యలకు పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేని స్పష్టం చేశారు. నాయకత్వ పరిణతి లేకపోవడం వల్లనే ఇటువంటి ఆదేశాలు ఇచ్చి ఎస్సీ వర్గాలు కాలుపెట్టిన నేలను పసుపు నీటితో శుద్ధి చేసే స్థాయికి దిగజారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల మనస్తత్వంలో పేరుకుపోయిన ఈ వివక్షతను సమాజం నుండి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వం అత్యంత చైతన్యంతో సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తుందని, ఎస్సీ వర్గాలను కించపరిచేలా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన జరిగిన ముందస్తు వ్యూహాలు, ఫామ్ హౌస్లో తీసుకున్న నిర్ణయాలు, 7వ తేదీన చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తర్వాతి రోజుల్లో శాసనసభ ప్రాంగణంలో జరిగిన సంఘటనలు, మహిళా పోలీసు అధికారుల పట్ల ప్రదర్శించిన అనుచిత ప్రవర్తన, పోలీసు అధికారులపై దాడులకు పాల్పడిన ప్రతి ఘటనపైన చట్టపరమైన సంపూర్ణ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
1: మీరు ఇంతవరకు శాసనసభ సమావేశాల సమీక్ష విన్నారు. రచన శ్రీ గుర్రం రామ్మోహన్ రెడ్డి, పఠనం శ్రీ ఫణికుమార్. ఈనాటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల సమీక్ష ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతాలు వినే ముందు
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రగీతాలలో ముందుగా తల్ల పెళ్ళామ, ఈ చిత్రం కోసం ఘంటసాల ఎన్టీఆర్ బృందం గానం చేసిన గీతం. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలుక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా ఉంటే?
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: చిత్రగీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణ కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్యలకు కారణాలు, నివారణ చర్యలు. ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తున్నారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి రేపు ఉదయం ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన. చిత్రగీతాలలో తర్వాత లీడర్ చిత్రం కోసం

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: రేపటి ఉదయం ప్రసారంలో 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ కె పవన్ కుమార్, కుమారి శ్రీవిద్య, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. వినండి రేపు ఉదయం ఉదయతరంగిణి కార్యక్రమంలో. చిత్రగీతాలలో తర్వాత ప్రేమనగర్ చిత్రం కోసం ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పాడిన పాట

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా

0: సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్నీ తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
4: చిత్రగీతలలో చివరిగా శ్రీశ్రీ సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం చిత్రం బలిపీఠం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవి రాగం ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు గుండమ్మ కథ చిత్రం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: గుళేబు కావలి కథ ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జోసెఫ్ అండ్ కృష్ణమూర్తి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.

0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: మధుర గీతాలలో చివరిగా మాంగళ్యబలం చిత్రం కోసం పి సుశీల బృందం గానం చేసిన శ్రీశ్రీ గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై ఆశుతోష్ మిశ్ర. केंद्रीय मंत्रिमंडल ने रेल संपर्क बढ़ाने के लिए 9 राज्यों में 20,800 करोड़ रुपए से अधिक की 8 रेलवे मल्टी ट्रैकिंग परियोजनाओं को मंजूरी दी. नई दिल्ली में आज मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने बताया कि ये परियोजनाएं पश्चिम बंगाल, झारखंड,

లెక్క రచనశ్రీ ఆర్ హరికృష్ణ. 7:15 ఉదయతిరంగిన కార్యక్రమంలో ముందుగా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. వ్యాఖ్యానం శ్రీ కె పవన్ కుమార్, కుమారి శ్రీవిద్య, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్యలకు కారణాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన జోషి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిపివి శర్మ గారి గాత్రం వినవచ్చు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బిఎస్వి సాయి కుమార్ గారి గానం ప్రసారమవుతుంది. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో రవీంద్ర సంగీతాన్ని వినిపిస్తారు శ్రీమతి మధుదత్త. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి విశ్వైక గారి కథల సంపుటి, పుస్తక సమీక్ష మాధవి నందిమాల. 2:30 కన్నడ కార్యక్రమం కస్తూరి ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిరుతొండ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శేషా బృందం మొదటి భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. పప్పు ధాన్యపు పంటల రకాల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినొచ్చు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ గురించి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల కంపసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు పాల్గొంటారు. కార్యక్రమ అనుసంధానకర్తగా డాక్టర్ వీరన్న భూక్య గారు వ్యవహరిస్తారు. 7:45 వికసిత భారత కార్యక్రమం. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.